శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ ఈరోజు శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 7 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: మంచివారి సాంగత్యం మల్లెపువ్వులాంటిది. వారి సువాసన వద్దన్నా పక్కవారికి అంటుకుని సదా మంచి సువాసనలు పంచుతుంది. సామాన్య జీవితాల నుంచి సాధకుల వరకు సజ్జన సాంగత్యం ఎంతో ముఖ్యమైనది. దశ దిశలు నిర్దేశించే సజ్జన సాంగత్యం మాత్రమే. సత్ ప్లస్ సాంగత్యం అన్న రెండు పదాల నుండి ఏర్పడిన సంస్కృత పదమే సత్సాంగత్యం. మంచితో నివాసము, మంచివారితో స్నేహం, సజ్జనులతో కలిసి నడవటం అనే అర్థాల నుంచి సత్కై అన్వేషించే వారితో కలిసి తిరగటం అంటే సత్యాన్వేషణ అన్న అర్థం వస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం తీర్థకోటి, వందనం మోక్షకారణం అని ఆర్యోక్తి. మనిషి జీవితాన్ని మార్చేది ఎప్పుడూ పెద్ద పెద్ద సంఘటనలే కావు. కొన్నిసార్లు మనతో కలిసి నడిచే ఒక మనిషి మన జీవితాన్నే మార్చగలడు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం, ఎవరి మాటలు మనం ఎక్కువగా వింటున్నాం, ఈ ప్రశ్నలకు సమాధానం మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చెబుతుంది. అందుకే మన పెద్దలు సజ్జన సాంగత్యము, సత్సంగము యొక్క గొప్పతనాన్ని పదే పదే చెప్పారు. సత్ అంటే సత్యము, సాంగత్యము అంటే కలిసి ఉండటం, మంచివారితో కలిసి నడవటం, సత్యాన్ని అన్వేషించేవారితో ఉండటం, మంచి ఆలోచనలు కలిగిన వారి సాంగత్యాన్ని పొందటం, అదే సత్సంగం. సత్సంగం అంటే కేవలం ఒక చోట కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు వినటం మాత్రమే కాదు, మంచి మాట వినటం కూడా సత్సంగమే, మంచి ఆలోచన స్వీకరించటము సత్సంగమే. మరి మన తప్పును ప్రేమగా చెప్పే వ్యక్తిని మన జీవితంలో ఉంచుకోవటం, గౌరవించడం కూడా సత్సంగమే. మంచి సాంగత్యం మనిషి జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. సాంగత్యం మన దశను మాత్రమే కాదు, మన దిశను కూడా నిర్ణయిస్తుంది. ఒక మల్లెపువ్వును చేతితో పట్టుకుంటే దాని సువాసన మన చేతులకు అంటుకుంటుంది. అలాగే సజ్జనులతో కొంతకాలం కలిసి ఉంటే వారి మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి ప్రవర్తన మనలో కూడా నెమ్మదిగా ప్రవేశిస్తాయి. ఇది సత్సంగం యొక్క మొదటి మహిమ. అదే సమయంలో చెడు సాంగత్యం కూడా మనిషిని నెమ్మదిగా మార్చగలదు. మొదట మాటలు మారతాయి, తర్వాత ఆలోచనలు మారతాయి, ఆ తర్వాత అలవాట్లు మారతాయి, చివరికి మన స్వభావమే మారిపోతుంది. అందుకని దుష్టులకు దూరంగా ఉండమన్నారు. అందుకే ఒకసారి మన చుట్టూ ఉన్న వారిని గమనించుకుంటూ ఉండాలి. వాళ్లతో మాట్లాడిన తర్వాత మనలో మంచి పెరుగుతుందా లేక మనశ్శాంతి తగ్గుతోందా ఒకసారి గమనించుకోండి. ఇది మన సాంగత్యాన్ని మనమే పరిరక్షించుకునే సరళమైన మార్గం. ఆదిశంకరాచార్యుల వారు ఈ విధంగా అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తికి అన్నారు. అందుకే సత్యన సాంగత్యం వల్ల అనవసరమైన విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఆసక్తి తగ్గితే మోహము తగ్గుతుంది. మోహం తగ్గితేనే ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత ద్వారానే నిశ్చలంగా మనసు మారుతుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు మనిషికి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే వివేకం కలుగుతుంది. అందుకే సత్సంగం కేవలం మనతో మంచి మాటలు చెప్పించదు, మనల్ని మనమే తెలుసుకునేలా చేస్తుంది. అందుకే పెద్దలన్నారు, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం తీర్థకోటి, వందనం మోక్షకారణం. చివరిగా ఒక మాట, చెడు సాంగత్యం మనల్ని మనకు దూరం చేస్తుంది, సత్యన సాంగత్యం మనల్ని మన నిజమైన స్వరూపానికి దగ్గర చేస్తుంది. అందుకే మనం ఎవరితో నడుస్తున్నామో జాగ్రత్తగా ఎంచుకుందాం. మన స్నేహితులను చూస్తే మన స్వభావం తెలుస్తుంది, మన సాంగత్యాన్ని చూస్తే మన భవిష్యత్తు కూడా తెలుస్తుంది. మన జీవితం మారాలి అంటే ముందుగా మన సాంగత్యం మారాలి. ఇదే సజ్జన సాంగత్యం మహిమ. ఇదే సత్సంగం మనం అందించే గొప్ప జీవన సందేశం.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Renu Kataria.

అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పసుపులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. పసుపు పంటను అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఎర్రనల్లి పురుగులు, వీటి పిల్ల పురుగులు అలాగే తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చి ఆకులు పాలిపోయి ఎండిపోయేటట్లుగా చేస్తాయి. ఈ ఎర్రనల్లి పురుగుల నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా శాండోవిట్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం కూడా బాగా తడిచే విధంగా ఎకరాకి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పొలుసు పురుగులు విత్తనం నిల్వ చేసేటప్పుడు కొమ్ముల్లో రసాన్ని పీల్చి వడలిపోయేటట్లుగా చేసి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇవి తెల్లని చుక్కల్లాగా దుంపల మీద కనిపిస్తాయి. ఈ పొలుసు పురుగుల నివారణకి లీటర్ నీటికి మలాథియాన్ 5 మిల్లీలీటర్ల చప్పున కలిపిన ద్రావణంలో విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ముల్ని 30 నిమిషాలు ముంచి ఆరపెడితే పురుగు తాకిడి ఉండదు. దుంప తొలచు ఈగ పురుగులు కూడా ఎక్కువగా ఈ పసుపు కొమ్ముల్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగు పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల్లాగా ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొని పోయి దుంప లోపలి పదార్థాలని తినేస్తాయి. అక్టోబర్ నుంచి పంట చివరి వరకు కూడా ఈ దుంప తొలిచే ఈగ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సుడి ఆకు, దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడిపోయి గోధుమ రంగుగా మారి ఎండిపోతాయి. మొవ్వు సుడిలాగా ఊడొస్తుంది. దుంపలో కణజాలం కూడా దెబ్బతింటుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి నాణ్యత దిగుబడి బాగా తగ్గిపోతుంది. పుచ్చు ఆశించిన దుంపల్ని వండినట్లయితే తొర్ర మాదిరిగా కనిపిస్తుంది. దీని నివారణకి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ కలిపిన ద్రావణంలో దుంపల్ని నానపెట్టి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. సమతుల ఎరువుల్ని వాడుకోవాలి. దుంపపుచ్చు లక్షణాలు కనబడగానే ఎకరానికి 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్యలో వేసుకోవాలి. వేపపిండి లేకపోతే ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 జీ గుళికల్ని అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి. మురుగునీటి సౌకర్యం కల్పించి మొక్కల మధ్య నీరు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లిక రెక్కల నల్లి దుంపల్ని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల పైభాగాన తెల్లటి మచ్చలు, ఆకుల అడుగు భాగాన నల్లటి చుక్కలుగా మనకి విసర్జితాలు కనిపిస్తాయి. మొక్కలు సత్తువని కోల్పోయి గిడసబారి, పచ్చదనం తగ్గి పేలవంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి నివారణకి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక పసుపును ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే దుంప, వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకటానికి కారణాల్ని గనక మనం చూసినట్లయితే విత్తన శుద్ధి చేయని కొమ్ముల్ని నాటడం, మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, అలాగే పొటాష్, అలాగే వేపపిండి ఎరువుల్ని సక్రమంగా వాడకపోవడం, ఇవన్నీ కూడా ఈ వేరుకుళ్ళు తెగులు రావడానికి ప్రధాన కారణాలు. ఈ తెగులు సోకిన పొలాన్ని మనం గమనించినప్పుడు ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగుగా మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి కొమ్ములు అలాగే పిల్లదుంపలు కూడా కుళ్ళి మెత్తబడిపోతాయి. దుంపలు కుళ్ళి చెడువాసన రావడమే కాకుండా నాణ్యత బాగా తగ్గిపోతుంది. ఈ దుంపకుళ్ళు తెగులు నివారణకి తెగులు సోకని విత్తనాన్ని వాడుకోవాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ 2 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా మోనోక్రోటోఫాస్ కూడా కలిపి ఆ ద్రావణంలో కొమ్ముల్ని 30 నుండి 40 నిమిషాలు నానపెట్టి తర్వాత నీటిని మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి ఆ ద్రావణంలో మరొక 30 నిమిషాలు ఉంచి నీడలో ఆరపెట్టి నాటుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మాని 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో కలిపి వారం రోజుల పాటు అనుకూల పరిస్థితుల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా నాటిన 4 రోజులకి నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లుకోవాలి. దుంపకుళ్ళు సోకిన పొలంలో మళ్లీ పసుపును వేయకుండా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న మొదలైన పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనము, వెంపలి, వేప, కానుగ ఇలాంటి పచ్చిరొట్ట ఆకులు లేదా ఎండు వరిగడ్డి, చెరకు ఆకుల్ని పొలం మీద మొలకలొచ్చేంత వరకు కప్పడం వల్ల తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గి

0: ఉపయోగించుకోవచ్చు. తెగులను తట్టుకునే రకాలైన సుగుణ, సుదర్శన ఇటువంటి రకాలన్నీ సాగు చేయాలి. పసుపును ఆశించే మరొక తెగులు తాటాకు మచ్చ తెగులు. ఈ తెగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, అలాగే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల తొందరగా వ్యాపిస్తుంది. ఎక్కువగా సెప్టెంబర్ నుంచి ఈ వ్యాధి మనకి పసుపులో కనిపిస్తూ ఉంటుంది. అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు ఆకుల మీద అక్కడక్కడ కనిపిస్తాయి. మచ్చలు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయంగా ఉంటుంది. ఆకు కాడ మీద మచ్చలు ఏర్పడి కిందకి ఆకు వాలిపోతుంది. ఈ తాటాకు మచ్చ తెగులు నివారణకి మనం విత్తన శుద్ధం చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు ఉండి ఎండిన ఆకుల్ని తొలగించి కాల్చేయాలి. లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్, 0.5 మిల్లీలీటర్ సబ్బు పొడి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పసుపులో ఆకుమచ్చ తెగులు కూడా ఈ తాటాకు మచ్చ తెగుల్లాగే వ్యాపిస్తుంది. దీనివల్ల మొదట ఆకుల మీద చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. తర్వాత చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు ఎక్కువైతే ఆకు మాడిపోతుంది. దీని నివారణకి వ్యాధి సోకిన ఆకుల్ని కత్తిరించి నాశనం చేయాలి. అలాగే 1 మిల్లీలీటర్ ప్రాపికొనజోల్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని పసుపులో నివారించుకోవచ్చు. పసుపులో సూక్ష్మ పోషక లోపాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నత్రజని గనక లోపించినట్లయితే ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవడం, ఆకుల కొస నుండి మధ్య వరకు మాడిపోవడం, కొమ్ములు సరిగా సాగకపోవడం, దిగుబడి తగ్గడం, కొమ్ముల్లో పచ్చదనం తగ్గడం, ముదురాకులు త్వరగా ఎండిపోవడం, ఇవన్నీ కూడా నత్రజని లోపం వల్ల మనకి పసుపులో కనిపించే లక్షణాలు. ఇక లోప నివారణకి పసుపులో మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సమతుల సమగ్ర ఎరువుల్ని వాడుకోవాలి. లోపం గమనించగానే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని 0.5 మిల్లీలీటర్ శాండోవిట్ లేదా టీపాల్తో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పసుపును విత్తిన వెంటనే మల్చింగ్ చేసుకోవాలి. ఇక పసుపులో పొటాషియం లోపం రావడానికి ప్రధాన కారణాన్ని గనక మనం చూసినట్లయితే పైరులో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం. ఈ పొటాషియం లోపం వల్ల ఆకుల అంచులు పాలిపోయి ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందకి రెండు వైపులకి తిరుగుంటాయి. పిలకలు తక్కువగా వస్తాయి. పసుపు వండిన తర్వాత కొమ్ముల్లో ముడతలు ఏర్పడతాయి. కొమ్ముల్లో కుర్కుమిన్ శాతం తగ్గుతుంది. అలాగే మొక్కలు సులువుగా చీడపీడలకి గురవుతూ ఉంటాయి. పసుపులో ఈ పొటాషియం లోప నివారణకి లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లాంటి పోషకాల్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొటాషియం లోపాన్ని నివారించుకోవచ్చు. పసుపులో ఇనపధాతు లోపాన్ని గనక మనం చూసినట్లయితే భూమిలో చౌడు, ఉష్ణగుణాలు ఉండి సున్నం ఎక్కువగా ఉండడం, నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండడం, భాస్వరం ఎక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పంటను సాగు చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇనపధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పొలంలో ఈ లోపాన్ని చూసినప్పుడు లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. ఒక్కొక్కసారి ఆకంతా కూడా తెల్లగా అయిపోతుంది. ఆకు సైజు తగ్గి అంచుల వెంబడి కణజాలం దెబ్బతిని ఎండిపోతుంది. వండినప్పుడు దుంపలు, కొమ్మలు చిన్న చిన్నవిగా తయారై నాణ్యత లోపిస్తుంది. ఈ ఇనపధాతు లోప నివారణకి ప్రధానంగా మురుగునీరు పోయే సౌకర్యాన్ని కల్పించాలి. లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 10 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పైరు మీద 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి

0: కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్, ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ నిధుల కింద ఈ నెలలు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ కాస్ట్ ఏరియాల అన్నింటిలో కూడా 3 కోట్లతో సీసీ రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026

0: నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
1: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught, even when they are young, the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటిశుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార్గుల వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణా శిక్షణ పద్ధతిశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతి. अद्य शिक्षक दिवसावसरे स्वीय सन्देशे एषा उक्तवती

0: యత్ శిక్షకాః శిక్షా విదశ్య స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభా పోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్షకాః విద్యార్థినాం విశిష్ట క్షమతాః జ్ఞాత్వా తాన్ ప్రేరయంతి తథా ఉత్కృష్టతాం ప్రాప్తుం ప్రయత్నాయ ప్రోత్సాహయంతి. ప్రసిద్ధస్య శిక్షావిదః లేఖకస్య దార్శనికస్య పూర్వ రాష్ట్రపతేః చ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఇత్యస్య జన్మ జయంత్యాః ఉపలక్ష్యే ప్రతివర్షం సితంబర్ మాసస్య పంచమే దినాంకే శిక్షక దివసః ఆచర్యతే. రాష్ట్రనిర్మాణే శిక్షకానాం శిక్షావిదాం చ మహత్వపూర్ణాం భూమికాం సమ్మానయితుం అయం దివసః ఆచర్యతే. అస్మిన్నవసరే రాష్ట్రపతి పదాసీనా ముర్ముహు అద్య నవదిల్ల్యాం అష్టచత్వారింశత్ విద్యాలయీయ శిక్షకేభ్యః రాష్ట్రియ శిక్షక పురస్కారాన్ ప్రదాస్యతి. చయనితాః అష్టచత్వారింశత్ శిక్షకాః సప్తవింశతి రాజ్యేభ్యః సప్త కేంద్రశాసిత ప్రదేశేభ్యః తథా షడ్ కేంద్ర ప్రశాసకీయ సంఘటనేభ్యః చ సంతి. రాష్ట్రపతిః ఉచ్చ శిక్షా సంస్థానేభ్యః పాలిటెక్నిక్ సంస్థానేభ్యశ్చ ఏకవింశతి శిక్షకాన్ సంకాయ సదస్యాన్ చ రాష్ట్రీయ పురస్కారైః సమ్మానయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్ది సమారోహే భాగం గ్రహీష్యతి. శ్రీమోదీ అస్మిన్నవసరే ఆయోజితాం సభాం చ సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య అంతర్గతం స్థితం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇతి మహావిద్యాలయః భారతస్య ప్రముఖేషు ఉచ్చ శిక్షా సంస్థానేషు అన్యతమః అస్తి. వాణిజ్యే అర్థశాస్త్రే ప్రబంధనే చ ఇదం ప్రతిష్ఠితం శిక్షాకేంద్రమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య తమిళనాడు రాజ్యస్య చెన్నై నగరస్య ఏకదివసీయ యాత్రాయాం భవిష్యతి. స్వయాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ఐషమః ఇండియా వాల్వేస్ ఇత్యస్మిన్ కార్యక్రమె భాగం గ్రహీష్యతి. అయం హృదయస్య వాల్వ్ సంబద్ధానాం సంరచనాత్మకానాం చ రోగాణాం చికిత్సాయాః ఉన్నయనం ఉద్దిశ్య ఆయోజితః రాష్ట్రీయస్తరీయః శైక్షణిక సమాగమః అస్తి. సహ చెన్నై నగరస్య గ్వెండి ప్రదేశే ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ ఇత్యస్య శుభారంభమపి కరిష్యతి. నవదెహల్యాం త్రిదివసీయః బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచః అద్య ప్రారబ్ధః. అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ రాష్ట్రాణాం సర్వోచ్చ న్యాయాలయానాం ముఖ్య న్యాయాధీశాః వరిష్ఠ న్యాయాధీశైః సహ భాగం గృహణంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః వివిధ దేశానాం న్యాయిక ప్రతినిధిభిః సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః పోలాండ్ దేశస్య రాజధాన్యాం వార్సా నగరె రాష్ట్రపతినా కారోల్ నావ్రోత్స్కీ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ మంత్రణాం అకరోత్. ఉభౌ నేతారౌ ద్విపక్షీయ రణనీతిక సంధేః సమీక్షాం విధాయ వివిధ క్షేత్రేషు సహయోగం నూతన ఔన్నత్యం నేతుం అంగీకృతవంతౌ. మహిళా క్రికెట్ క్రీడాయాం భారతమద్య ఐషమః మహిళా ఏషియా చషక ప్రతిస్పర్ధాయాం దుబాయ్ అంతారాష్ట్రీయ క్రీడాంగణే పాకిస్తాన్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇయం హి స్పర్ధా భారతీయ సమయానుసారం రాత్రౌ అష్టవాదనే ప్రారప్స్యతే. ఇతి వార్తాః.
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో జుగ్ జుగ్ జియో అభియాన్ 2026లో భాగంగా అవయవదానంపై ప్రజలకు అవగాహన ఉండాలి అనే అంశం గురించి పల్నాడు ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం, ఇంకా శతక పద్య సౌరభ మారణక విరచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకల సుందరరామశర్మ.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆచార్య దేవోభవ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఇవన్నీ కూడా ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎం వెంకటరమణమూర్తి, శ్రీ పి సూర్యారావు గారుల గాత్రద్వయం ప్రసారమవుతుంది. వివి రవి వయోలిన్, గురువాయూర్ దొరై మృదంగం. 10:00 వసుదైక కుటుంబం ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం వారి కార్యక్రమం. అనంతరం రావోయి అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 స్టంపుడ్ సీజన్ 50th edition ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారి లలిత గీతాలు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా శ్రీ గురుభ్యో నమః శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయం వింటారు. ఇంకా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 చిత్రగీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 వాక్యోమే ప్రయోగ్, 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి పి కృష్ణతేజ. 4:45 జానపద గీతాలు ప్రసారమవుతాయి. సమర్పణ శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం. 5:00 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గృహ వాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాల గురించి డాక్టర్ వి ప్రసూన గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 6:30 వ్యవసాయ సూచనలు, 7 ఏళ్ల పొడవునా బంతిపూల సాగు గురించి విశేషాలు. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్లో టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్.

0: శెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని, వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో, చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం, శ్రద్ధగల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని, వారిని ప్రేరేపించగలరని, ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని, విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులను కోరారు. అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో 108 से ज्यादा पैरा एथलीट हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో

0: సాధించిన ప్రగతిని సమీక్షించారు.
1: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 199 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
2: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డంతో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కెష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: 102.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉండాలి అనే అంశం గురించి పల్నాడు ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ బహంతి నదాహ, పరోపకారాయ దహంతి గావ్, పరోపకారాయ మిదం శరీరం. కనుక మానవ శరీరానికి సార్థకత ఇతరులకి సహాయం చేయడంతోనే శోభిస్తుంది. ఏ విధంగా అయితే వృక్షాలు తమ కోసం కాకుండా ఇతరుల అవసరార్థం ఫలాలని అందిస్తాయో, నదులు స్వచ్ఛమైన తమ నీటిని ఇతరుల దాహార్తిని ఎలా తీరుస్తాయో, ఆవులు గేదెలు వంటి పశు సంపద మానవులకి ఏ విధంగా అయితే పాలన అందిస్తాయో, మానవుడు కూడా తన జీవితాన్ని శరీరాన్ని ఇతరుల మేలు కొరకు వినియోగించాలి. మన పునర్జన్మ ఎక్కడూ లేదు, అవయవ దానంతో పునర్జన్మను పొందవచ్చును, కళ్లారా చూసుకొనవచ్చును. అవయవ దానంతో మరికొందరికి జీవాన్ని పోయవచ్చును. ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి షీలా దీక్షిత్, ప్రఖ్యాత సినిమా కళాకారులు రాజ్ కపూర్, పునీత్ రాజ్ కుమార్ మరియు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ ప్రముఖులు అవయవదానం చేశారు. ఇంకా ప్రముఖ క్రీడాకారులు, కళాకారులు, రాజకీయ నాయకులు అవయవదాన ప్రతిజ్ఞను నమోదు చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 5,000 మంది యువతరం అవయవదానానికి నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 16,000 అవయవదానాలు పోర్టల్లో నమోదయ్యాయి. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 13వ తేదీన నిర్వహిస్తారు. అలాగే భారతదేశంలో ప్రతి ఏటా 3వ తేదీన జరుపుతారు. అవయవ దానాన్ని ఆర్గాన్ డొనేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దీనిని ప్రచారం చేయడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం జుగ్ జుగ్ జియో అభియాన్ ని ప్రవేశపెట్టింది. ఏడాది పొడవునా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జుగ్ జుగ్ జియో అభియాన్ ముఖ్య నినాదం ఒకే సంకల్పం, ఎన్నో జీవితాలు, అవయవదానం చెయ్యి యుగయుగాలు జీవించు అన్న ఒక ఉత్కృష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ నోటో వారి సహకారంతో దేశవ్యాప్తంగా అవయవ దానానికి ప్రాచుర్యం కల్పించాలని సంకల్పించారు. సామాన్య ప్రజానీకంలో అవయవదానం పట్ల ఉన్న అపోహలు తొలగించి దీని పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. జీవన్ దాన్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రాణాలు రక్షించడం అవయవదానం యొక్క ప్రధాన లక్ష్యం. ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా దాదాపు 7 నుండి 8 మంది ప్రాణాలను కాపాడవచ్చును. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన జీవితాన్ని అందించవచ్చు. అవయవ లోపాలని సరిచేయడానికి వారికి ఆసరాన్ని అందించి వారు ఇతరుల మీద ఆధారపడకుండా జీవించడానికి అవయవదానం అవకాశం కల్పిస్తుంది. ఆయా వ్యక్తుల, రోగుల జీవన ప్రమాణాలని, జీవిత కాలాన్ని పొడిగించవచ్చును. అవగాహన పెంచడం, అపోహలని తొలగించడం కూడా ఈ అవయవదానంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం. ప్రేమ, దయతో మానవ జీవిత సాఫల్యాన్ని పొందగలగడం వంటివి, అదేవిధంగా అవయవదాన దాతలను గౌరవించడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి అవయవదానం ఎవరు చేయవచ్చు? 18 సంవత్సరాలు నిండిన వారు వారి కుటుంబ సభ్యుల అనుమతితో ఆరోగ్యంగా జీవిస్తూనే అవయవదానం చేయవచ్చు. ఇప్పటి వరకు మన భారతదేశంలో అవయవదాతలను గమనిస్తే 83% ఆరోగ్యంగా జీవించి ఉన్నవారే అవయవదానం చేశారు. వీరు తమ దగ్గర బంధువులకు, తోబుట్టువులకు వారి ఒక మూత్రపిండాన్ని కానీ, లివర్లో కొంత భాగాన్ని కానీ, చర్మాన్ని కానీ దానం చేయవచ్చు. ఇక బ్రెయిన్ డెడ్ లేదా హార్ట్ అటాక్లతో మరణించిన వ్యక్తుల నుండి వారి బంధువుల అనుమతితో అవయవదానం స్వీకరించవచ్చును. అన్ని దానాలలోకెల్లా గొప్పది అన్నదానం, విద్యాదానం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్ని దానాలలోకెల్లా ప్రాణదానం మిన్నా అని చెప్పాలి. అవయవదానానికి సంబంధించిన చట్టాలను 1994లో పార్లమెంట్ ఆమోదించింది. 2011 అవయవ మార్పిడి

చట్టాన్ని సవరణ కూడా చేశారు. ఫ్రాన్స్ దేశంలో 2017 నుంచి ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా అవయవదానం పట్ల అవగాహన కలిగి అవయవదానం చేయాలన్న చట్టాన్ని వారు రూపొందించుకున్నారు. ఇదే తరహా చట్టాలు అనేక దేశాల్లో ఇప్పుడు ఆచరిస్తున్నారు. ఇక ఏ అవయవాలు అవయవదానం చేయవచ్చును అనే అంశానికి వస్తే, కార్నియా, గుండె, ఊపిరితిత్తులు, లివరు, మూత్రపిండాలు, చర్మము, కణజాలము, అదేవిధంగా కార్టిలేజ్ వంటి అవయవాలను, కణజాలాలను దానం చేయవచ్చు. అయితే అతి మధుమేహము, క్యాన్సరు, హెచ్ఐవి లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తుల అవయవాలు దానం చేయకూడరు, వాటిని వినియోగించరు. సుశిక్షితులైన, అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సకుల సూచనల మేరకు అవయవ మార్పిడి జరుగుతుంది. డొనేట్ అండ్ సెలబ్రేట్ లైఫ్ అన్న నినాదాన్ని ఈ తరం వారు గ్రహించి ఆనందంగా ఆచరించాలి. అవయవదానంపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సాధారణ ప్రజానీకంలో వీటిపైన అపోహలున్నాయి. ఉదాహరణకి, వృద్ధులు అవయవదానం చేయకూడదు అనేది ఇది కేవలం అపోహ మాత్రమే. పసిబిడ్డ నుండి పండుముసలి వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నవారు లేదా వారి తదనంతరం మరణానంతరం కూడా అవయవదానం చేయవచ్చు. అవయవదానం చేసిన తర్వాత ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అవయవదానం చేసినట్లయితే తర్వాత ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొని వస్తాయి అనేటువంటిది చాలామందిలో ఉంది. కానీ వైద్యుల సలహా మేరకి సుశిక్షితులైనటువంటి నైపుణ్యం గల వైద్యులు వారికి చాలా రక్షణ కలిగించే వాతావరణంలోనే అవయవ మార్పిడి చేస్తారు. తర్వాత వారికి తగినటువంటి మందులు, సూచనలు అందించి కొంతకాలం వారి యొక్క ఆధ్వర్యంలోనే వారిని పరీక్షిస్తూ ఉంటారు. కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. మూడవది, కేవలం బ్రెయిన్ డెడ్, హార్ట్ స్ట్రోక్, మరణానంతరం మాత్రమే ఈ అవయవదానం చేయాలి అనేటువంటి అపోహ. అదేమీ కాదండి. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాళ్ల కణజాలాన్ని, అదేవిధంగా కిడ్నీస్ని డొనేట్ చేయవచ్చును. ఇక అవయవదానానికి ఖర్చు ఎక్కువ, ఇలాంటిదేమీ ఉండదు. దీనికి అవయవదానానికి సంబంధించిన ఖర్చులను అన్నింటినీ కూడా ఆసుపత్రి వారు లేదా ఆ దానాన్ని స్వీకరించేవారే భరిస్తారు. అన్నిటికంటే ముఖ్యం మా మతం అంగీకరించదేమో అనేటువంటి సందేహం. అవయవదానం, శరీరదానం, ప్రాణదానం ఏ మతమైనా ఒక పుణ్యకార్యంగా భావిస్తుంది. కనుక ఎటువంటి సందేహాలు ఉంచుకోకుండా అవయవదానాన్ని చేయవచ్చును. ఈ అవయవదానం అనేది ఆధునిక వైద్యం అందించిన ఒక అపురూపమైన అవకాశము, వరము. దీని పట్ల ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి. మరి దీన్ని ఎలా నమోదు చేసుకోవాలి? అవయవదానం చేయాలనుకున్న వారు ఎక్కడ వారి యొక్క వివరాలని నమోదు చేసుకోవాలి? నమోదు ప్రక్రియ ఎలా ఉంటుందంటే, నోటో అనగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటే ఆర్గనైజేషన్ ఈ పోర్టల్లో ఆధార్ నెంబర్ ఆధారంగా స్వచ్ఛందంగా అవయవదానం నమోదు చేయవచ్చును. కుటుంబ సభ్యుల సమ్మతితో బ్రెయిన్ డెత్ లేదా కొన్ని ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల సమ్మతితో మాత్రం ఈ అవయవదానం స్వీకరించాలి. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి అందుబాటులో ఉంది. దాని నెంబరు 1800117. ఈ హెల్ప్ లైన్ నెంబర్లో కూడా అవయవదాన వివరాల కోసం సంప్రదించవచ్చును. జీవన్ దాన్ వంటి సంస్థలను కూడా అవయవదానం కోసం సంప్రదించాలి. ఎప్పుడైతే పోర్టల్లో మనం నమోదు చేసుకుంటామో మనకు ఒక డోనార్ కార్డుని అందిస్తారు. ఇలలోన ఏది కష్టసాధ్యము సుమ్మి మనిషి మనిషగుట కన్నా, ఆద్మీకో మయస్సర్ నహి ఇన్సాన్ హోనా అని ప్రఖ్యాత కవి మీర్జా గాలిబ్ అన్నట్లు, ప్రతి వ్యక్తి ఆత్మసాక్షాత్కార దశకు చేరుకొని, సెల్ఫ్ రియలైజేషన్ దశకి చేరుకొని మానవత్వ శిఖరాలు అధిరోహించటానికి అత్యున్నత అవకాశం అవయవదానం కల్పిస్తుంది. ఆర్గాన్ డొనేషన్ పైన అవగాహన, పరిశోధనలు భవిష్యత్ తరాలకి మరిన్ని ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే అవయవదానాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేయకుండా ఆర్గాన్ ట్రేడ్ని అమ్మడాన్ని నిరోధించడానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్, తోట యాక్ట్ ఇటువంటి కార్యక్రమాలని
నిరోధిస్తుంది.

0: అరికడుతుంది. కేంద్ర ప్రభుత్వం అవయవాలను త్వరితగతిన తరలించడానికి గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అవయవదాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు. దీనికి కలెక్టర్ లేదా ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతారు. కనుక జీవించడానికి మనం మరొక అవకాశం మనంతట మనమే సృష్టించుకోవాలి, అవయవదానం చేయాలి.
1: మీరింతవరకు జుగ్ జుగ్ జియో అభియాన్ 2026లో భాగంగా అవయవ దానంపై ప్రజలకు అవగాహన ఉండాలి అనే అంశం గురించి పల్నాడు ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శతక పద్య సౌరభం మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకల సుందరరామ శర్మ.
2: అడిగిన ఎట్టి ఆచకుల ఆశయరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత ఒకనుక అప్పుడు ఈదు వానికి ఇయ్యడల అదిట్లు పాలు తమకిచ్చునే ఎచ్చటనైన లేగలన్ కుడువగలేనిచో కరళి గోవులు తనునుగాక భాస్కర. దీని భావం మానవుడు పేరాశిచే దూడలను త్రాగనియ్యకుండా పాలన్నీ తనే తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆవులు కోపించి పాలియ్యకపోగా తన్నట్టుగానే యాచకుల కోరికలు తెలియక వారికి ఇవ్వకుండా కూడబెట్టదలిచిన వానికి ధర్మదేవత ఎన్నటికీ పుష్కళముగా ధనము ఇయ్యదు అనే దీని భావం. పరిశీలిస్తే లోకల్లో మానవులు వాళ్ల పూర్వజన్మ ప్రారంధాన్ని బట్టి ధనవంతులుగా కొందరు ధనహీనులుగా కొందరు జన్మిస్తారు. ఎవరు ఏ స్థితిలో జన్మించినా వారికి కాలం గడవవలసిందే. మరి లేనివారికి ఉన్నవారు ఆదుకుంటేనే ఆ లేనివారికి కూడా కాలం గడిచేది. మరి ఆ యాచకులు అవసరం గ్రహించి వారికి దాతలు ఎప్పుడైనా ఇవ్వవలసిందే. అలాగే మరికొందరు యాచకులుంటారు, వాళ్లు పుణ్యకార్యాలకై యాగాలు యజ్ఞాలు చేయటానికై ఉన్నవారిని యాచిస్తూ ఉంటారు. ఈ పుణ్యకార్యాలు కూడా వీరు లోకక్షేమాన్ని ఆకాంక్షించే చేసేవారుగా ఉంటారు. అలాంటి యాచకులు గాని ఇలాంటి పుణ్యకార్యాలు చేసే యాచకులకు కానీ వాళ్ల కోరికను మన్నించవలసిన బాధ్యత ధనవంతుల మీద తప్పకుండా ఉండి తీరుతుంది. ఎవరికీ దేనికి ఇవ్వకుండా తానే అనుభవిస్తే అది మానవ ధర్మం అనిపించుకోదు. ఈశావాస్య ఉపనిషత్తు కూడా తేన త్యక్తేన భుంజీత త్యాగంచేసి అనుభవించు అని అంటుంది. ఉన్నవాడైనా లేనివాడైనా అంతర్గతంగా పరిశీలిస్తే ఏకాత్మతావాదాన్ని బట్టి అందరూ సమానులే. ఈశ్వర స్వరూపుడైన వ్యక్తి తనకు అవసరమైన మేరకే ఉంచుకోవాలి, మిగిలిన దానిని త్యాగం చేయాలి. లేనివాడుగా ఉన్న ఈశ్వర స్వరూపుడైన వ్యక్తిని ఆదుకోవాలి. దీన్నే ఉపనిషత్తు కూడా ధర్మము అంటుంది. అలాగే లేనివాడుగా ఉన్నవాడు ఈశ్వర స్వరూపుడైన వ్యక్తి కూడా తనకు అవసరమైన మేరకే తీసుకోవాలి, కానీ ఆశ పడకూడదు. ఉన్నవాని ధనం మీద తను ఎక్కువ లక్ష్యం పెట్టుకోకూడదు. ఇదంతా చెప్పేది ఒకటే, లేనివాడు గాని ఉన్నవాడు గాని పరుల సొమ్మును ఆశించవద్దు. ఈ సూత్రం ఎవరికైనా అన్వయిస్తుంది. అలా చేస్తే ధర్మదేవత ఆగ్రహం వల్ల వచ్చే సొమ్ము రాకపోగా ఉన్న సొమ్ము కూడా ఆ ధర్మదేవత హరించి వేస్తుంది. కనుక యాచకుల కోరిక మేరకు వాళ్ళ అవసరం తీర్చిన తరువాతనే తన అనుభవానికి అవసరానికి మిగిలినది వ్యయం చేసుకోవాలి ఎవరైనా సరే. ఈ ధర్మాన్ని ఒక దృష్టాంతంతో చెప్పాడు మారణ కవి. ఆవు పొదుగు నుంచి పాలు పిండుకోవాలని అనుకున్నప్పుడు దూడలకు ఇవ్వవలసిన పాలు ఆవు ఇచ్చిన తర్వాత మిగిలినది తాను స్వీకరించాలి.

0: చెప్పాలి. అంతేగాని మొత్తం పొదుగు పాలన్నీ నాకే కావాలని దూడలకు ఇవ్వకుండా చేస్తే ధర్మదేవత ఆగ్రహించి ఆ పాలు కూడా లభించకుండా ఆవులాగానే తన్నే అవకాశం ఉంటుంది. ఇది భాస్కర శతకకర్త నీతి. పద్యం మరొకసారి. అడిగిన ఎట్టి యాచకుల ఆశలెరుంగక లోభవర్తి అయి కడపిన ధర్మదేవత ఒకనుక అప్పుడు ఈదువానికి ఇయ్యడల అదెట్లు? పాలు తమకిచ్చునే ఎచ్చటనైన లేగలన్ గుడువగనీనిచో కెరళి గోవులు తన్నునుగాక భాస్కరా.
1: మీరింతవరకు శతక పద్య సౌరభం మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం విన్నారు. సమర్పణ డాక్టర్ చివుకల సుందరనామ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆచార్య దేవోభవ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
2: ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే తల్లిదండ్రుల తర్వాత ప్రధాన పాత్ర పోషించేటటువంటిది గురువు. మరి అటువంటి గురువుకి అంత చక్కటి స్థానం ఇచ్చినటువంటి, ముఖ్యంగా భారతదేశంలో మనం ఈ సెప్టెంబర్ 5వ తేదీన రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
3: నమస్కారం.
2: మరి ఇంత పరమ పవిత్రమైనటువంటి స్థానంలో ఉండవలసినటువంటి ఆచార్యుడు, గురువు, ఉపాధ్యాయుడు, మరి వీరి పాత్ర ఎలా ఉంటుంది ఒక వ్యక్తిని మలచటంలో?
3: మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. మీరు ఇందాక చెప్పినట్టుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి 4 వాక్యాలు మనకి తెలుసు. తల్లిదండ్రులు శరీరం ఇస్తే సమాజంలో మనిషి ఎట్లా బతకాలో నేర్పుతారు ఆచార్యుడు. ఇటువంటి ఆచార్యుడిని రకరకాల స్థాయిలను బట్టే మనం ఉపాధ్యాయుడని, అధ్యాపకుడని, ఉపన్యాసకుడని ఈ విధంగా మనం పిలుస్తూ ఉంటాం. నిజానికి ఆచార్యుడంటే తాను ఆచరించి శిష్యుల చేత, సమాజాన్ని చేత ఆచరింపచేసేటువంటి వ్యక్తి అని అర్థం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి దశలో మానవుడు భౌతికంగా అనేక రకాలైనటువంటి ప్రవృత్తులతో, వ్యవహారాలతో జీవనం గడుపుతూ ఉన్న సమయంలో సరైన దిశగా అతనిని ప్రవర్తింపచేయటానికి ఉపాధ్యాయుడి పాత్ర చాలా అవసరం. ఉపాధ్యాయుడు కనుక లేకపోయేటైతే మానవులు ఏ విధంగా ఉంటారు అని అంటే మనం రాతి యుగానికి వెళ్ళవలసిందే. ఇటువంటి దిశలో ఒక సరైనటువంటి మార్గాన్ని ఎన్నిక చేసుకుని ఉపాధ్యాయుడు విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఏ విషయంలో అంటే అది నైతిక విలువలు కావచ్చు, ఆధ్యాత్మిక మార్గం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, తోటి మనిషి పట్ల తాను ఏ విధంగా జీవించాలో కావచ్చు. ఈ విధంగా బ్రతికినంతకాలము మానవత్వంతో పరిమళించే విధంగా ఉపాధ్యాయుడు చేసేటువంటి ఆ బోధన అనేటువంటిది చాలా కీలకమైంది. అందువలనే భారతదేశంలో అన్ని వృత్తుల వారికన్నా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారికి చాలా గౌరవం ఎక్కువ. ప్రపంచంలో భారతదేశం గుర్తింపు పొందటానికి 5-6 రకాల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఈ గురు వ్యవస్థ. మనం ఇక్కడ గురువు అని కానీ, ఉపాధ్యాయుడు అని కానీ, ఆచార్యుడు అని కానీ ఈ మాటలన్నీ మనం సమానార్థాలుగా తీసుకుందాం. ఇప్పటికీ పల్లెల్లో ఏదైనా పండితే గబాల మాస్టర్ గారికి తీసుకెళ్ళి ఇవ్వటం అనేటువంటిది శిష్యులు మనకు కనబడుతూ ఉంటుంది. గుళ్ళో ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ పల్లెల్లో, గ్రామాల్లో ఉపాధ్యాయుల పట్ల ఆదరణ, ప్రేమ నేటికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుల యొక్క జీవన విధానంలో ఒక వెలుగును నింపేటువంటి విషయంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని నా అభిప్రాయం.
2: మరి ఇలాంటి ఉపాధ్యాయులు గతంలో వారిని వారు పట్టించుకోకుండా, వారి తాలూకా భోగభాగ్యాల గురించి ఏ రోజు ఆలోచించకుండా ఎన్నో వేల మందిని, లక్షల మందిని ఉన్నత స్థితిలో పెట్టారు. అందుకనే ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా ఎవరైనా మళ్ళీ వాళ్ళ జీవితంలో మధురమైనటువంటి క్షణాలు, రోజులు అనేటటువంటివి ఆ గురువుతోనే అని చెప్పి వచ్చి వారికి పాదాభివందనం చేయడం కూడా చూస్తాం. కానీ ఆ పరిస్థితి క్రమేణా మారటం వల్ల ఈ ఉపాధ్యాయుల తాలూకా పాత్ర, వాళ్ళకి గౌరవం, ఆ పదవికి ఉన్నటువంటి దాని తాలూకు ప్రాశస్త్యం అవి తగ్గించుకుంటున్నామా?
3: మీరు చెప్పింది అక్షరాల నిజం. క్రమక్రమంగా ఉపాధ్యాయుని గౌరవించేటువంటి తీరు సమాజంలో మారుతుంది. దానికి కారణం ఏమిటంటే, ఒకప్పటి జనాభా తక్కువ, ఉపాధ్యాయుల సంఖ్య కూడా చాలా తక్కువ, కానీ వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేది. కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఇప్పుడు సామాజికంగా అనేక మార్పులు రావటం మూలంగా కేవలం ఉపాధ్యాయ వృత్తి అనేది బతకటానికే ఒక మార్గంగా ఎంచుకోవటం వలన యాజమాన్యాలు కూడా ఆ విధంగానే చూడటం వల్ల ఏమైందంటే, ఉపాధ్యాయుల యొక్క ఆ వృత్తికి ఓ గౌరవం తగ్గిందని మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మీరు ఇందాక చెప్పినట్లుగా పేదరికంలో ఉపాధ్యాయులు ఉన్నా చదువులో వాళ్ళు పేదవాళ్ళు కాదు. శిష్యులందరినీ, విద్యార్థిని విద్యార్థులందరినీ విద్యా విషయంలో ధనవంతులుగా చేశారు. రెండవది ఏంటంటే, విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ విషయంలో తమ భావాలు మార్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క భావాలు మార్చే విధంగా ఇంట్లో కృషి చేయాలి. ఈ సమాజంలో వైద్యులు, న్యాయవాదులు, అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉన్నా ఎక్కడ కనిపించినా చెయ్యెత్తి నమస్కరించేటువంటి ఒకే ఒక అర్హత ఉన్నవాడు ఉపాధ్యాయుడు. మీరు చెప్పినట్లుగా గురు పౌర్ణమి కనుక వస్తే శిష్యులందరూ వెళ్ళి గురువు గారికి నమస్కారం చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా తాముకు పఠాలు చెప్పినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి తోచిన రీతిగా వాళ్ళని సత్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం అనేది సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఏం చేయాలంటే తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. గురు శిష్యుల సంబంధాలు లేక విద్యార్థిని విద్యార్థులు మేష్టలకు ఉండే సంబంధాలు కేవలం భౌతికమైనవి కావు. అది ఒక ఆత్మీయతతో కూడుకున్నవి. ఒక కుటుంబ స్పర్శగా కనుక మనం భావించినట్లయితే నిస్సందేహంగా ఉపాధ్యాయులు తిరిగి ఈ సమాజంలో కీలక పాత్ర వహిస్తారు. మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నా భావన.
2: మరి ఈ నేపథ్యంలో ఇందాక మీరు అన్నట్టుగా వృత్తియా ప్రవృత్తియా, ఒక ప్రవృత్తిలాగా అంటే మనం దాన్ని మానసికంగా పూర్తిగా మనసుకు హత్తుకునేటట్లుగా తీసుకుని ఒక వృత్తిలా చేయటం కాకుండా పూర్తిగా మనసుకు ఇష్టపడేలా చేస్తూ అవతల వాళ్ళ మనసులోకి చొచ్చుకునేటట్లుగా ఈ ఉపాధ్యాయులు, అధ్యాపకులు వీళ్ళందరూ కూడా అలా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా 10th class లోపల ఉండేటటువంటి ఆ పిల్లలందరూ కూడా చాలా పసి మనసుతో, చాలా అమాయకమైనటువంటి మనస్తత్వం, ఆ టైంలో ఏమి పడినా అది లైఫ్ లాంగ్ ఉండిపోయేటటువంటిది. కాబట్టి కనీసం ఆ స్థాయి వరకైనా పూర్తిగా అధ్యాపకులు, ఉపాధ్యాయులు వాళ్ళతో మమేకమై ఉండేటట్టుగా ఆ వాతావరణం కల్పించగలిగితే మన భారతదేశం ఇంకా చాలా సమున్నతమైనటువంటి స్థానానికి వెళుతుందేమో కదా.
3: మీరు చెప్పింది అక్షరాల నిజం. అయితే మీరు అనుకున్న ప్రణాళిక నెరవేరాలని అంటే చాలా కృషి చేయాలి, అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ. రెండవది, 10th తరగతి లోపల విద్యార్థిని విద్యార్థులకు ఏదైతే చెప్తారో అదే జీవితాంతం వరకు నిలిచిపోతుంది, సందేహం లేదు. ఎట్లా అయితే వర్షం కోసం ఎదురు చూసేటువంటి భూమి లోపల ఆ వాన చినుకులు పడి విత్తనాలు పడితే చక్కని పంట ఏ విధంగా అయితే లభ్యమవుతుందో ఆ పసి మనస్సుల్లో ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాలు ఆ విధంగా నాటుకుంటాయన్నమాట. అందువలనే 10th తరగతి లోపల విద్యకి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి పిల్లలందరినీ చాలా ప్రేమగా ఉపాధ్యాయులు చూడాలని ఇవన్నీ మనవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతటి వాడికైనా సరే గురువు యొక్క అవసరం ఒకటి ప్రధానంగా ఉండాలి. అది మనకి పురాణాలు వాటిలో తెలుస్తుంది. రాముల భార్గవత, విశ్వామిత్రుడు, కృష్ణుడు కూడా సాందీపుడి దగ్గర చదువుకున్నారు, వివేకానందుడు అవున రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నారు. ఈ విధంగా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. అయితే మీరు అనుకున్నట్టు వాతావరణం సృష్టించాలి అని అంటే నిస్సందేహంగా ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. దాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు కూడా చాలా అవసరం. 10th తరగతి లోపల విద్యార్థిని విద్యార్థులకి పాఠ్యాంశాల్లో నైతిక విలువలకు సంబంధించిన పాఠాలు ఎన్నున్నాయి, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన పాఠాలు ఎన్నున్నాయి, తోటి మానవులతో మెలగవలసినటువంటి తీరు పాఠాలు ఎన్నున్నాయి, సాహిత్యము సంప్రదాయం తెలుసుకునేటువంటి పాఠాలు ఎన్నున్నాయి, మన భూమి, మన వాతావరణము, మన సంస్కృతి, వీటికి సంబంధించిన పాఠాలు ఎన్నున్నాయి, ఇవన్నీ గనక మనం ఒక సమతూకంలో గనక పాఠ్యాంశాల్లో నిబద్ధన చేసినట్టయితే, వాటిని ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని బోధించగలిగినట్టయితే నిస్సందేహంగా భారతదేశంలో ఒక వినూత్నమైన ఆధ్యాత్మిక వాతావరణం, భౌతిక వాతావరణం, సామాజిక వాతావరణం ఏర్పడుతుంది. దీనికి ఉపాధ్యాయులు కూడా పూర్తి స్వేచ్ఛని. వారు తిరిగి కొంత మీకు గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు కాలంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ట్యూషన్లు ఏవి చెప్పకూడదు అని ఒక నిబంధన ఉంటూ ఉండేది. అంటే ఏమిటి, పరిపూర్ణంగా వాళ్ళు పాఠశాలలోనే పాఠాలు చెప్పాలి అని. అలానే డాక్టర్లు ఎవరైనా ఉన్నారనుకోండి, గవర్నమెంట్ డాక్టర్లు, వాళ్ళు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేయకూడదు అని ఇటు అంటూ ఉంటారు. ఇవన్నీ భౌతికమైన నిబంధనలు. నిజమైనటువంటి అంకితభావం ఉన్నటువంటి

0: వంటి ఒక వాతావరణాన్ని గనక మనం గనక సృష్టించగలిగినట్టయితే, ఉపాధ్యాయులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి విద్యార్థిని విద్యార్థులను పరిపూర్ణంగా తీర్చిదిద్దే పాఠ్య ప్రణాళిక చాలా అవసరం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ రాష్ట్రపతి స్థాయి దాకా చేరుకున్నారంటే ఆయన చదువుకున్న పాఠశాలలు, ఆయనకి పాఠాలు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, ఆయన ఎంచుకున్నటువంటి రంగం, అదే సమయంలో ఆయన తనకు తానుగా తీర్చిదిద్దుకున్న తీరు భారతదేశంలో మరి ఎక్కడ కనిపిస్తుంది? ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి కావడం అనేది మనకు ఎక్కడ కనబడదు, ఒక భారతదేశంలోనే కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాతావరణం కనుక మనం కల్పించినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు మనం సొంతం చేసుకోవచ్చు. అబ్దుల్ కలాం అంటారు, నేను ఇంత గొప్పవాడిని కావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో నేను ఆ ఇసుకలో కూర్చుని మా మాస్టర్ చెప్పిన పాఠాల వల్ల ఇంత గొప్పవాడిని అయ్యాను అని అంటారు. కాబట్టి ఒక అబ్దుల్ కలాం మనం స్మరించుకుంటున్నామంటే ఆ వెనక వాళ్ళ మాస్టర్ల యొక్క ఆత్మ ఉంది అని మనం గ్రహించాలి. కాబట్టి సంపూర్ణమైన స్వేచ్ఛ, సరైనటువంటి పాఠ్య ప్రణాళిక, వృత్తినే ప్రవృత్తిగా చేసుకునేటువంటి బోధన, అదే సమయంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవము ప్రేమ ఉన్నప్పుడు నిస్సందేహంగా ఈ భారతదేశంలో ఒక నూతన విద్యా విప్లవాత్మకమైన ఆవిష్కరణ జరుగుతుందని నా భావన.
1: అంటే వ్యక్తిత్వాలు మాత్రమే వ్యక్తిత్వాలను తయారు చేయగలవు అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి చెప్పేటటువంటి వాళ్ళకి వ్యక్తిత్వం ఎంత అవసరమో అనేటటువంటిది, అది కొన్ని పరిస్థితుల వల్ల కొంత కొరబడుతున్నప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే పూరించేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వాల మీద, ఇటు విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా ఉంది అని మనం భావించాలి. అలాగే ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా ఈ రోజున ఆచార్య దేవో భవ అంటున్నామంటే భగవంతుడితో పోల్చామంటే అవతల వాళ్ళ వ్యక్తిత్వాలని మనం మార్చగలిగేటటువంటి, అవతలను తయారు చేయగలిగినటువంటి గొప్ప స్థితికి మనకు అవకాశం ఇచ్చారంటే దానికి మనం అర్హులమా కాదా అనేటటువంటి ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఆ ఆత్మపరిశీలనతో మనం అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. మనకి షార్ట్ టర్మ్లో మనకి కొంచెం తక్కువ ధనం రావచ్చు, లేకపోతే తక్కువ భోగభాగ్యాలు రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మనకి వచ్చేటటువంటి ఆత్మతృప్తి, పెద్ద ఆఫీసర్ అయి వచ్చి కాళ్ళకి దండం పెడితే ఉండేటటువంటి ఆ తృప్తి చాలా తక్కువ మందికి వస్తుంది మీరు అన్నట్టుగా. కాబట్టి భారతదేశంలోనే అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నది మనకి. ఆ సంస్కృతిని ఉపాధ్యాయ దినోత్సవం రోజున మరింత ముందరికి తీసుకెళ్తారని చెప్పి ఉపాధ్యాయులందరినీ, మొత్తం ఈ సమాజాన్ని మనం వేడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు, ధన్యవాదాలు అండి.
0: నమస్కారం. నమస్కారం.
2: మీరింతవరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆచార్య దేవోభవ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

0: Match rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. India have already secured a place in the semi-finals after recording a convincing victory over Thailand and Hong Kong in the previous two matches. Last night, host United Arab Emirates defeated Indonesia by 6 wickets at the Dubai International Stadium. The India Meteorological Department has issued an orange alert for heavy to very heavy rainfall in East Rajasthan and West Madhya Pradesh today. Heavy rainfall is also expected over parts of northeastern states, Bihar, Madhya Pradesh, Haryana, Chandigarh, Uttarakhand, Sikkim, Bengal and Uttar Pradesh for the next 2 days. National capital received light to heavy rain in different parts yesterday. The weather department has predicted similar weather conditions today as well. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Saira. GSLV successfully places advanced eye in the sky in orbit, writes the Statesman, while the Tribune headlines, India gets eye in the sky as ISRO launches first imaging satellite into orbit. The Asian Age headlines, Yogi warns against bids to harm India, flays opposition. The Pioneer writes about Manjeet Singh Bedi, who was arrested in Punjab. The headline says, FBI's most wanted fraudster arrested in Punjab. The Indian Express writes, Corps commander set to meet Chinese counterpart in Northeast. The Hindu reports, two rescued from Nepal tunnel after 9 days. The Asian Age carries a beautiful picture of Sri Krishna Janmasthan temple compound in Mathura, all lit up and devotees thronging the temple on Janmashtami. And finally, award for teacher who turned kids into tutors. The Times of India writes about geography teacher Rajesh Bordoloi, who gives his students, mostly first-generation tribal learners, a daily assignment that goes beyond textbook teaching methods to teach their mothers to read, make UPI payments, access online banking and navigate digital services. And with that, it's back to you, Saira.
0: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu urges teachers to embrace technology and adopt innovative teaching methods on Teachers' Day to confer national awards on 48 school teachers in New Delhi this morning. Prime Minister Modi to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi today. Government proposes 3-year permissions and tighter safety rules for importing and transporting petroleum in ISO tank containers. External Affairs Minister Jai Shankar says, India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవై రామకృష్ణ.
3: అనకాపల్లి జిల్లాకు చేరిన గోదావరి జలాలు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏటికొప్పాక హస్తకళా థీమ్ పార్కుకు భూమి పూజ, జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలతో కూడిన ఆగస్టు నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో 287,000 ఎకరాలకు సాగునీరు, 923,000 మందికి తాగునీరు అందనుంది. పరిశ్రమలు తాగు సాగు అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మరింత విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సలార్ మెటల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

0: 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్ ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థినులు మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళ థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండీ రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ, 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట చంటి చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో ఇప్పుడు వసంతం చిత్రానికి హరిహరన్ పాడింది, గీత రచన కులశేఖర్, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

0: పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మీరు విన్న ఆ పాట జయం మనతేరా చిత్రంలో ఉంది. పాడినవారు ఉదిత్ నారాయణ్, జాస్పిందర్ నిరుళ, గీత రచన చంద్రబోస, సంగీతాన్ని సమకూర్చింది వందేమాతరం శ్రీనివాస్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మల్లేశ్వరి చిత్రానికి కుమార్ సాను సునీత పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కోటి. కార్యక్రమంలో చివరిగా మిర్చి చిత్రానికి చిన్న పొన్ను పాడింది గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎం వెంకట రమణమూర్తి, పి సూర్యారావు గార్ల గాత్రద్వయం ప్రసారమవుతుంది. వివి రవి వయోలిన్, గురువారై దురై మృదంగం. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయమా నాటరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షిత రచన.

కార్యక్రమంలో తర్వాత జననీ నిన్ను వినా రీతి గౌళ రాగం మిశ్రచాపు తాళం సుబ్బరాయ శాస్త్రి రచన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎం వెంకటరమణమూర్తి పి సూర్యారావు గారుల గాత్రద్వయం వింటున్నారు. వివి రవి వయోలిన్, గురువాయూర్ దొరై మృదంగం. ఇప్పుడు సారసాక్షి పరిపాలయ పంతువరాళి రాగం ఆదితాళం స్వాతి తిరుణాల్ రచన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎం వెంకటరమణమూర్తి పి సూర్యారావు గారుల గాత్రద్వయం విన్నారు. వివి రవి వయోలిన్, గురువాయూర్ దొరై మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.

షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమ మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 26వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరో అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ద్రవ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ ను ఉగ్రవాద, తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో

పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే 3 ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఎకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి, భద్రత భారతదేశపు మొదటి ప్రాధాన్యత అంశాలని ఆయన స్పష్టం చేశారు. యురేషియా ప్రాంతంలో కూడా శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ది, మానవతా అవసరాలకు భారత్ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన వివరించారు. యుద్దాలు, ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్సీఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్సీఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్య దేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్తాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్సీఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1252 చేరింది. విపత్తు జరిగే 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాకోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్షబీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటెకోసి, త్రిశూలి నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధారణ అయినందున ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్న దానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు. ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన

0: వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.
1: The support that India has so far given to Nepal, you would have seen the press releases and statements and the updates that we have been releasing from time to time, giving you the details. We will continue to provide assistance as per the requirement from the government of Nepal. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal. And these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday, we had two Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now, we have supplied around 95 tons of relief material on 7 aircraft.
0: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైష్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1,907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైష్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
1: As a close friend and partner, India responded promptly, as you have seen, and we will continue to support rescue, relief, reconstruction and recovery efforts in the country. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
0: ఇక నేపాల్తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతమున్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మౌ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా, సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజష్కియాన్ స్పందిస్తూ, అమెరికా గనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అణుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. వైట్హౌస్లో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించేందుకు కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. శాంతి ప్రతిపాదనను చర్చించేందుకు తన ప్రత్యేక రాయబారులుగా స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీల మధ్య సయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటూ

0: విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదన్నారు. ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ నగరంపై దాడులు చేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడి చమురును దొంగలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడి చమురును దొంగలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎలమే పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్లోని ట్యాపింగ్కు ఇంకో పైపును అమర్చి, ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇప్పుడు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మేధావి, ప్రఖ్యాత రచయిత, గొప్ప రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ ఉపాధ్యాయునిగా తాను పోషించిన పాత్రని అన్నింటికంటే మిన్నగా భావించారు. అత్యంత ఆదరణ పొందిన రాష్ట్రపతుల్లో ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక సందర్భంలో, మిమ్మల్ని శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా, రాష్ట్రపతిగా గుర్తుంచుకోవాలా అనే ప్రశ్న ఎదురైంది. తనను ఒక ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని డాక్టర్ కలాం సమాధానమిచ్చారు. సామర్థ్యం, నైతిక విలువలే ఉపాధ్యాయులను పూజనీయులుగా మారుస్తాయి. అలాంటి వారినే విద్యార్థులు దైవంగా భావిస్తారు, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. తమ సంతానం మాదిరిగానే విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ప్రేమించాలని మన ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. వారిని సమానంగా న్యాయభావంతో చూడాలని, విద్యార్థులపై కోపం ప్రదర్శించకూడదని, సహనంతో ఉండాలని తెలియజేస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చి వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధించాలని నిర్దేశిస్తున్నాయి. అలాంటి గురువులను గౌరవిస్తూ ఆచార్య దేవోభవ అనే కాలాతీత సందేశాన్ని దాదాపు 3 సహస్రాబ్దాల క్రితం నాటి తైత్రీయ ఉపనిషత్తుల్లోని శిక్షావళి అందిస్తోంది. ఎంతోమంది వివేకవంతులైన, ప్రేమ నిండిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని పొందడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. కొన్ని సందర్భాల్లో పాఠశాల సమయం ముగిసిన తర్వాత సైతం తమ గృహాల్లోనే వారు మాకు పాఠాలు చెప్పేవారు. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. 7వ తరగతి తర్వాత పై చదువుల కోసం మా ఊరు నుంచి బయటకు వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. ఆ తర్వాత భువనేశ్వర్లో చదువుతున్నప్పుడు నా ఉపాధ్యాయుల నుంచి అపారమైన ప్రేమను, ప్రోత్సాహాన్ని పొందగలగడం నాకు దక్కిన భాగ్యం. నా ఉపాధ్యాయుల గురించి ఎంతో వినయంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే వారి కథ, ప్రేమ, అంకితభావం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థిలో అపరిమితమైన సామర్థ్యాన్ని, స్ఫూర్తిని మేల్కొల్పగలరు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రోత్సాహం అందించే తోడ్పాటుతోనే జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అత్యున్నత లక్ష్యాలను సాధించే విశ్వాసాన్ని విద్యార్థులు వృద్ధి చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా తమ ప్రవర్తన, ఆదర్శాల ద్వారా ఫలప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన కళను, నైపుణ్యాలను సైతం విద్యార్థులకు నేర్పిస్తారు. విద్యా ప్రయాణంలో విద్యార్థికి మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా, స్నేహితునిగా, సహ ప్రయాణికునిగా ఉపాధ్యాయులుంటారు. మంచి ఉపాధ్యాయుడిని తీర్చిదిద్దే సూక్ష్మం ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి సంప్రదాయాల ద్వారా మనకు లభించింది. అది నేటి కాలానికి సైతం వర్తిస్తుంది. శతాబ్దాల క్రితం మహాకవి కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రం నాటకంలో అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండడంతో పాటు దాన్ని ఇతరులకు అందించగల సామర్థ్యమున్నవారే మంచి ఉపాధ్యాయుడని రాశారు. ఒక ప్రసిద్ధ సంస్కృత సూక్తి మనకిలా చెబుతోంది, సర్వత్రా

0: విజయవంతమైన వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, సృజనాత్మకత ఉన్న కళాకారులు, ఆధునిక సవాళ్లకు వినూత్న పరిష్కారాలందించే పౌరులను సిద్దం చేయగలం. బోధనంటే వృత్తి మాత్రమే కాదు, అది ఒక ప్రతిజ్ఞ. అది ఉద్యోగం లేదా పనికంటే ఎక్కువ. అది మానవాళిని తీర్చిదిద్దే పవిత్రమైన కార్యం. భవిష్యత్ తరాలకు ప్రకాశవంతమైన మార్గాన్నందించే ఉన్నతమైన బాధ్యత. బోధనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నాకు ప్రత్యేకమైన సంతృప్తినిస్తాయి. నేను ఒడిశాలోని రాయరంగపూర్లో ఉన్న శ్రీ అరబిందో ఇంటిగ్రల్ పాఠశాలలో చిన్నారులకు బోధించాను. వివిధ పాఠ్యాంశాలను బోధించడంతో పాటు సంగీత ప్రదర్శనలకు, క్రీడలకు, నాటకాలకు వారిని సిద్దం చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేదాన్ని. స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మా సన్నాహాలను, ఆ సమయంలో పిల్లల ఆనందోత్సాహాలను గుర్తు చేసుకుంటే ఈనాటికి నాకెంతో సంతోషం కలుగుతుంది. విద్యార్థులను అందమైన ప్రదేశాలకు విహారయాత్రలకు తీసుకెళ్లడంలోనూ, జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ప్రపంచాన్ని ఆటలు, అన్వేషణ ద్వారా వారికి పరిచయం చేయడంలోనూ గొప్ప సంతృప్తిని, అర్థాన్ని కనుగొన్నాను. పాఠశాల విద్య పూర్తయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ నా విద్యార్థులు వారి కుటుంబ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తూంటారు. నా విద్యార్థుల్లో చాలామంది పేర్లు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. వాటితోపాటు మేం వారిని పిలిచిన మారు పేర్లు కూడా గుర్తున్నాయి. నా విద్యార్థుల నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. బాలల నుంచి తక్షణమే స్పందించే గుణాన్ని, ఆసక్తిని ఉపాధ్యాయులు నేర్చుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. రాష్టపతిగా 2వ సంవత్సరాన్ని నేను పూర్తి చేసుకున్నప్పుడు రాష్టపతి భవన్ ఆవరణలోని పాఠశాల విద్యార్థులతో సమయం గడిపాను. అప్పుడు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించాను. నేను ఎల్లప్పుడూ విద్యార్థులను కలవడానికి, వారి ఆలోచనలను, అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాను. వారు పంచుకునే విషయాలు నాకు గుర్తుండిపోతాయి. సుమారు 11 ఏళ్ల క్రితం నేను మా ఊరిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించాను. ఆ పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలలు చదువుకుంటారు. వారిని కలుసుకునేందుకు అప్పుడప్పుడు ఆ పాఠశాలను సందర్శిస్తూ ఉంటాను. ఈ ఏడాది జూన్ 20వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా ఆ బాలలతో సమయం గడపడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నాతో పాటు పాఠశాలను సందర్శించి వారిలో స్ఫూర్తిని నింపారు. ప్రధాన్ని కలుసుకున్న అసాధారణ అనుభవం వారికి చిరకాల స్ఫూర్తినిచ్చేదిగా నిలిచిపోతుంది. వారి అభివృద్దిని చూడడం నాలో ఒక ప్రత్యేకమైన, అర్థవంతమైన భావనను నిలుపుతుంది. విద్యనందించే బాధ్యత ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు. తమ ప్రవర్తన, విజయాల ద్వారా బాలలకు ఆదర్శంగా నిలిచేవారు కూడా నేర్చుకోవడానికి, స్ఫూర్తికి విలువైన వనరుగా ఉంటారు. తమ పిల్లలను చదువుకోవడానికి పంపేపుడు ఉపాధ్యాయులపై అత్యంత విశ్వాసాన్ని తల్లిదండ్రులు, సంరక్షకులు ఉంచుతారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారని, వారి భద్రత, అభివృద్ది విషయంలో అత్యంత శ్రద్ద తీసుకుంటారని వారు నమ్ముతారు. తమపై ఉంచిన ఈ పవిత్రమైన నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఉపాధ్యాయుని ధర్మం. ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన, నడవడిక బాలల్లో భయాందోళనను కలిగించకూడదు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు లేదా వారిలో ఎలాంటి న్యూనతాభావం పెరిగేలా చేయకూడదు. విద్యార్థులను తమలాంటి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేలా ఉత్తమ ఉపాధ్యాయులు దోహదపడతారు. తమ విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత ఉపాధ్యాయులదే. తమ ఆలోచనలో, చేతల్లో నైతికతను పాటిస్తూ సంపదను, కీర్తిని సాధించే విద్యార్థులే ఉపాధ్యాయుని విజయానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు. సామాజిక సమ్మిళత్వమే కేంద్రంగా అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం దిశగా భారత్ స్థిరంగా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో మన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాల గొప్పదనాన్ని గౌరవించే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని మానవాళి సంక్షేమానికి కృషి చేసే, అంత్యోదయ ఆదర్శాన్ని నిలబెట్టే, పర్యావరణాన్ని, సకల జీవరాశులను పరిరక్షించే, వ్యక్తిగత సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేసే, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ముందుకు సాగే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పౌరునికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంకితభావం, నిబద్దత ఉన్న ఉపాధ్యాయులను సమున్నతంగా గౌరవిద్దాం. చిత్తశుద్ది కలిగిన ఉపాధ్యాయుల కృషితో నేర్చుకోవడాన్ని నిరంతరం కొనసాగిస్తూ భారత్ అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: ఇప్పటివరకు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు రావోయి అతిథి కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట నరసింహనాయుడు చిత్రంలో ఉంది. పాడినవారు హరిహరన్, కవిత సుబ్రహ్మణ్యం. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఇప్పుడు మహారథి చిత్రానికి గురుకిరణ్ చేతన ఆచార్య పాడింది. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతాన్ని సమకూర్చింది గురుకిరణ్.

0: అశోక చక్రవర్తి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
3: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
3: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
3: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను. పాడతాను, పాడి తీరుతాను.

0: సమరసింహారెడ్డి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

లెజెండ్ చిత్రానికి సూరజ్ సంతోష్ హరిణి పాడిన పాటను విన్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి. ఇప్పుడు లక్ష్మీ నరసింహ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడింది. గీత రచన చంద్రబోస్.

మాస్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన పాటను విన్నారు. గీత రచన సాహితీ, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుగులో తామరా
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

కెప్టెన్ నాగార్జున చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. నిన్నే పెళ్లాడుతా చిత్రానికి శుభ సునీత రాజేష్ పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది సందీప్ చౌతా.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట చైతన్య చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం, గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రానికి కేజే ఏస్తాస్ చిత్ర పాడింది. గీత రచన సంగీతం ఎంఎం కీరవాణి.

సూపర్ పోలీస్ చిత్రానికి మనో సుజాత పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఏఆర్ రెహమాన్. కార్యక్రమంలో చివరిగా ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతాన్ని సమకూర్చింది.

12:30 ప్రసారం కావలసిన తెలుగులో జాతీయ వార్తలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అవుతాయి. ఇప్పుడొక చిత్రగీతం.

మీరు వింటున్న ఈ పాట నారీ నారీ నడుమము రారి చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చారు.

102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతాలు. ముందుగా చారడేసి సిగ్గుల, శ్రీమతి సూరిబెట్ల లక్ష్మిగారి రచనలో మంగళగిరి ఆదిత్యప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

0: వేళలు
1: వరుని వలపు తలుపు తట్టు ప్రణయ గీతి పల్లవులు
0: నెట్టి నింత ఒదిగొదిగి నడయాడే వెన్నెలలు
1: వరుని వలపు తలుపు

0: లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి రాష్ట్రపతి గారి ప్రసంగం వింటారు.
1: శిక్షా మంత్రాలయ ద్వారా స్కూల్ ఉచ్చ శిక్షణ సంస్థాన పాలిటెక్నిక్స్ మే అధ్యాపన కర్నే వాళ్ళ శ్రేష్ఠ శిక్షకో తథా కౌశల్ వికాస్ ఓ ఉద్యమశీలతా మంత్రాలయ ద్వారా చునే గే సుయోగ్య ప్రశిక్షకే యోగదాన రాష్ట్రీయ స్తర పర మాన్యత ది గీ హే. దేశ వికాస్ మే అకాడమిక్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ఓ ఎంటర్ప్రినర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా హమారీ రాష్ట్రీయ ప్రాథమికతా మే సమిల్ యహా ఉచ్చ శిక్షా కే క్షేత్ర మే పురస్కృత ఆచార్యగణ ఉపస్థిత హే.

చిత్రగీతాలు కార్యక్రమంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అమ్మదొంగ చిత్రాల నుంచి పాటలు విన్నారు. ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై, ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా, మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఆజ్ కే జో ఆప్ టీచర్స్ హై, క్యా అవేర్నెస్, క్యా భయ హై, క్యా మైన్యూట్లీ అబ్జర్వ్ కర్నే మే కోయి కిసీ బచ్చే మే బదలావ్ తో నహీ ఆ రహా. పూరే శిక్షా జగత్ సే యే కహనా చాహతా కి హమే బహుత్ పహలే సే జ్యాదా కితాబో సే బహార్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుసనా పడే, బచ్పన్ మర్నే నహీ దేనా చాహతా. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినయముఖగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్టస్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments which include police authorities, women and child development, social welfare education departments and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి

0: అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య గారి యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్ స్టార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చేలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28కి పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామిని మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబులో తామరా, బుర్రద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శ్రీ గురుభ్యో నమః శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయం ఇప్పుడు వింటారు.
6: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత గురువుదే ప్రత్యేకమైన స్థానం. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు. టీచర్ల ప్రభావం విద్యార్థుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. టీచర్లని తమ రోల్ మోడల్స్గా పిల్లలు తీసుకుంటారు. అలాంటి ఉన్నతమైన రంగం నుంచి వచ్చిన భాగవతుల కృష్ణ సత్యవతి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వారి టీచింగ్ అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం సత్యవతి గారు.
7: నమస్కారం అమ్మా.
6: చాలా రంగాలు ఉండగా టీచర్ రంగాన్ని మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు?
7: నాకు చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్న అప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులంటే చాలా గౌరవభావం ఉండేది. ఆ రోజుల్లో అందరికీ అలాగే ఉండేది. మాకు ఉపాధ్యాయునులు ఉండేవారు కాదు, ఉపాధ్యాయులే. అందుకని ఉపాధ్యాయుని వృత్తి చాలా గౌరవంగా విద్యార్థుల చేత చాలా ఆదరింపబడుతుంది అనే మనసులో ఒక అభిప్రాయం ఉండిపోయింది. అందువలన నేను ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది.
6: ఇన్నేళ్ల మీ అనుభవంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుంటారు కదండి, మరి వాటి గురించి కొంచెం చెప్పండి.
7: చాలా మంది పిల్లలు మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటారమ్మా, కొన్ని వందల్లోనే ఉండుంటారు. అందరినీ మేము గుర్తుపెట్టుకోలేము. అంటే వాళ్ళ పిల్లలు శారీరకంగా మార్పులు వస్తాయి, చాలా దూరదూరాలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ బాగా తెలివైన పిల్లల్ని కానీ, లేకపోతే బాగా అల్లరి చేసే పిల్లల్ని కానీ, అయితే తరగతిలో బాగా వెనకబడిన పిల్లలు గారి మటుకు బాగా గుర్తుండిపోతూ ఉంటారు. పిల్లలకి అట్లా చదువు చెప్పడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అబ్బో ఈ పిల్లలతోటి పడలేము అని, కానీ నాకైతే అదొక సరదాగా అనిపిస్తూ ఉండేది, బాగుండేది. నాకు ఆ ఉపాధ్యాయుని జీవితం నాకు పూర్తి తృప్తినిచ్చింది.
6: విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఓం నమః దగ్గర నుంచి వాళ్ళు ఉన్నత విద్యారంగంలోకి అడుగు పెట్టేంత వరకు ఉంటుంది. మరి ప్రతి స్టెప్లోనూ ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది కదండి, మరి వాళ్ళిద్దరి మధ్య అంటే పిల్లలకి మీకు ఉన్న సంబంధం చెప్పండి.
7: పిల్లల్ని ఏదో ఆ కాసేపు చదువు చెప్పి పంపించేస్తాం, ఇంకా తర్వాత వాళ్ళకి మనకి సంబంధం ఏముందిలే అనుకోవడం కాకుండా, ఉపాధ్యాయులు అయినటువంటి వారు పిల్లలు కూడా తమ సొంత పిల్లల్లాగానే, వారి బాగోగులు కానీ, వారి మానసిక పరిస్థితులు కానీ, ఒక్కోసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో వ్యవహరించినట్లయితే వాళ్ళు పూర్తిగా ఉపాధ్యాయులంటే మంచి ప్రేమ గౌరవం చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఏ తరగతి చెప్తున్నామని కాదు, అది ప్రాథమిక తరగతి మీరన్నట్టుగా ఓ నమశివాయ నేర్పించిన దగ్గర నుంచి అది పీజీ కావచ్చు, డాక్టరేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనం పూర్తిగా ఒక అంకిత భావంతో వాళ్ళకి ఆ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తే ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు అంటే గౌరవం ఉంటుందమ్మా. అది కాదలేని విషయం, అది విడదీయలేని విషయం కూడా. అవినాభావ సంబంధం అంటామే అలాగా.
6: అధ్యాపక వృత్తిని సాధారణంగా ఆడవాళ్ళు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారండి?
7: మొదటిగా చెప్పాలంటే ఆడవాళ్ళ హృదయం సుతిమెత్తన, ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటాయి. పిల్లలు అల్లరి చేసినా వాళ్ళని కొంచెం క్షమించేటువంటి ఔదార్యం స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. అదే సాధారణంగా మగవాళ్ళని చూస్తే వాళ్ళు ఉపాధ్యాయులు చక్కగా మంచి మంచి గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు లేరని అనను, కానీ పోలిస్తే మటుకు మనం పోలిస్తే ఎక్కువ శాతం ఆడవాళ్ళకే ఈ గుణాలన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ వృత్తిని

0: ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అనువుగా కూడా ఉంటుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇంటి పనులకి బాధ్యతలకి నెరవేర్చుకోవడానికి ఈ ఉపాధ్యాయ వృత్తి అనువుగా ఉంటుంది కూడా. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల ఎక్కువగా స్త్రీలు ఆ రంగంలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
1: ఉద్యోగం చేసే ఆడవాళ్లు అనేక సమస్యలతో ఒత్తిడులతో ఉంటారు కదండి, మరి వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు?
0: ఒక విధంగా చెప్పాలంటే మరి నా అదృష్టమో లేకపోతే నేను చేసే పాఠశాల యొక్క వాతావరణం కానీ నేను అంత పెద్ద ఇబ్బందులేమీ పడలేదమ్మా. కానీ వింటూ ఉంటాం వార్తాపత్రిక కానీ విడిగా బయట సమాజంలో ఇబ్బందులు పడ్డారని కానీ, కానీ మాతోటి ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ మా మేనేజ్మెంట్ కానీ అందరూ చక్కగా సహకరించేవాళ్ళు, మంచి మంచి మాకు సలహాలు చెప్పేవాళ్ళు. నేనేం చేసిన పాఠశాల ఒక మంచి శిక్షణతో కూడుకున్నటువంటిది, క్రమశిక్షణ నేర్పించే పాఠశాల కాబట్టి నేను ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. నేను తప్పకుండా చెప్తాను ఆ విషయం. నేను ఉపాధ్యాయురాలుగా పిల్లలకు చెప్పడమే కాదు, నేను అక్కడ ఒక విద్యార్థినిగా కూడా జీవితానికి కావాల్సినటువంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. అటువంటి చోట పనిచేస్తే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది, కానీ సమస్యలు ఏమీ రావు. ఏవో చిన్న చిన్న అంటారా, అవి పెద్ద లెక్క పెట్టాల్సినటువంటి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏం కాదు. కానీ మొత్తం మీద నాకు ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదని నేను చెప్పాను.
1: తోటి ఉపాధ్యాయులతో మీ అనుబంధం ఎలా ఉండేదండి?
0: చాలా బాగుండేదండి. ఒక విధంగా చెప్పాలంటే మా పిల్లలు కూడా అంత ముందు ఆ స్కూల్ని చదువుకుంటూ ఉండున్నారు. నాకు ఈ స్కూల్లో చేరకముందునే ఆ స్కూల్ ఉపాధ్యాయులందరితోటి పరిచయం ఉన్నది. అది నాకు ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అందువల్ల అందరికీ నేను ముందే పరిచయం ఉండడం వలన నేను చేరంగానే వాళ్ళందరూ చక్కగా ఆప్యాయంగా నన్ను ఆదరించారు, నాకు తెలియని విషయాలు చెప్పారు. నా దగ్గర నుంచి కూడా వాళ్ళు కొన్ని విషయాలు చక్కగా చనువుగా అడిగి తెలుసుకునేవారు. వాళ్ళతో కూడా నాకు సత్సంబంధాలే కానీ ఎవరి మీద నాకు అయ్యో వీళ్ళు ఇట్లా చేస్తున్నారని బాధ కానీ ఇంకో విధమైన అభిప్రాయం కానీ లేదు.
1: సత్యవతి గారు, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటండి?
0: నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అమ్మా. భాష మొత్తానికి నాకు భాష అభిమానం ఎక్కువ. ఏ భాష అయినా కానీ ఆ భాషలో అందాలు తెలుసుకోవాలి అంటే సాహిత్యం. సాహిత్యం చాలా అందంగా ఉంటుంది, తెలుసుకోవాలి నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం అది.
1: ఏ భాష అయినా అంటే ఏ భాషలు మీరు?
0: నేను హిందీ పండిటమ్మా, హిందీ చదువుకున్నాను, హిందీ ట్రైనింగ్ కూడా అయినాను. విడిగా కూడా నేను హిందీ విద్యార్థుల్ని పరీక్షలకి వాటికి పంపిస్తూ ఉండేదాన్ని చాలా సంవత్సరాల పాటు. అందువలన ఆ సాహిత్యం కానీ అలాగే ఈ తెలుగు భాష అంటే నాకు చిన్నప్పటి నుంచి సహజంగానే వచ్చిన ఆసక్తి అనేటువంటిది. ఈ వీటి ఆసక్తిని బట్టి కొంత ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం తెచ్చుకుందామనే ఉద్దేశంతో అది ఎంత వచ్చిందని నేను చెప్పలేను. కానీ ఎంఏ కూడా చేశాను ఇంగ్లీష్ ఎంఏ. అందువలన నాకు ఏదైనా భాషలో అందం అనేది ఏ భాష అయినా కావచ్చమ్మా, ఆ భాష అందం ఆ భాష విలువ ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పలేము. ప్రతి భాషకు ఒక అందం ఉంటుంది. ఆ సాహిత్యం యొక్క చదువుతున్న కొద్దీ తెలుసుకుంటు కొద్దీ ఆనందం లభిస్తుంది. అందుకని నాకు భాష ఏ భాష అయినా ఇష్టమే. ముఖ్యంగా నాకు తల్లి భాష అమ్మ భాష అనండి తెలుగు అంటే చాలా చాలా ఇష్టం.
1: మీరు ఏమైనా రచనలు చేశారా?
0: నేను అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను, ముఖ్యంగా కవితలు ఛందోబద్ధమైన పద్యాలు రాస్తాను. అలాగే అమ్మవారి మీద ఒక శతకం ఒకటి రాశాను. ఇప్పటికి కూడా నాకు రచనా వ్యాసం అంటే చాలా ఇష్టం. తరచూ మ్యాగజైన్లలో కథలు చిన్న కథలు అవి రాస్తూ ఉంటాను. ఎక్కువగా పుస్తక పఠనం చాలా ఇష్టమైన విషయం నాకు.
1: పుస్తక పఠనం అనేది ఉంటే ఆటోమేటిక్గా కవిత్వము కథానికో ఏదో లాగా పెన్ను వెళ్ళిపోతూ ఉంటుంది.
0: అవును, మనం చదివిందంతా మనకు మనసులో మెదులుతూ ఉంటుంది కాబట్టి రాయడానికి ఒక సులభంగా ఉంటుంది, సులభంగా కూడా ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది. అవన్నీ ఒకదానికోటి సంబంధాలు అవన్నీ. ఒక నిజమైన ఉపాధ్యాయురాలుగా నాకు కలిగే ఆనందం ఎప్పుడంటే పిల్లలకు మంచి మార్కులు వస్తేనో లేకపోతే వాళ్ళ గొప్ప ఉద్యోగాలు వచ్చేటప్పటికంటే కూడా వాళ్ళు సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండి మన దేశానికి సమాజానికి తగిన సేవ చేస్తూ ఉంటే మన దేశానికి గొప్ప పేరు తీసుకొస్తుంటే అప్పుడు లభించే ఆనందం నిజంగా చాలా గొప్ప ఆనందం అండి. అది ఎటువంటి బిరుదులకు కూడా తీసుకునేటువంటి ఆనందం అని నా ఉద్దేశం. ఉపాధ్యాయుడి యొక్క విలువ అదే, పిల్లల్ని తీర్చిదిద్దడంలోనే వారి యొక్క విలువ ఉంటుంది, వాళ్ళకి అదే ఆనందకరమైన విషయం.
1: సత్యవతి గారు, మీరు ఉద్యోగంలో చేరినప్పటి విద్యా విధానానికి ప్రస్తుత విద్యా విధానానికి తేడా ఏమన్నా ఉందంటారా?
0: చాలా ఉందండి. ఏది ఉత్తమమో అని నేను చెప్పలేను, కానీ విద్యా విధానానికైతే చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి ఉండేటువంటి పాఠ్య ప్రణాళికలు కానీ అప్పుడు ఉండేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి పని కానీ వేరుగా ఉండేది. ఇప్పుడు అంతా ప్రాజెక్ట్ వర్క్ అంటున్నారు. మరి ఇది ఎంత మటుకు ఉపయోగపడుతుంది అనేది అయితే తెలియడలేదు. ఈ మధ్య బాగా మార్పులు వచ్చినాయి పాఠ్య ప్రణాళికలు అంటున్నారు. కానీ మేము అది చెప్పాము, ఇంచుమించు అదేటువంటి పాఠాంశాలను మేము చదువుకున్నాం కాబట్టి మాకు అదే మంచి ఉన్నతమైన విలువల్ని బోధించే విద్యాము అనిపిస్తుంది. ఇవి ప్రాజెక్ట్ వర్క్లు అవసరమేనేమో, కానీ అతిగా అవసరానికి మించి ఉంటున్నాయేమో అసలైనటువంటి విద్యను బోధించకుండా అనిపిస్తుంది మనకి. అప్పుడు ధారణ అనేది చాలా ముఖ్యంగా ఉండేది పిల్లలకి. ఆ ధారణ చేసినటువంటివి మేము చిన్నప్పుడు ఎప్పుడో ధారణ చేసినట్టు మా 10 ఏళ్ల వయసులో చేసినవి, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా కూడా మర్చిపోలేము. బహుశా మీరందరూ అంతే. కానీ ఇప్పుడు ధారణకి పెద్ద ప్రత్యేకత లేదు, ఏదో చూడడం ఏదో చదవడం రాసేయడం తప్పిస్తే. మరి ఈ విషయాలు వాళ్ళకి ఎట్లా గుర్తుంటాయి? ధారణ చేసినప్పుడు ఉన్నంత విషయం గుర్తు మామూలుగా ఏదో చూస్తే కొంతకాలం ఉంటాయేమో, కానీ అంత బలంగా మనసులో నాటుకుని గుర్తుండడం ఒకటి, పైగా వాటి విలువలు అప్పుడు ఊరికే ధారణ చేసి వదిలేసినా కూడా వాటి యొక్క విలువలు ఇప్పుడు మనకి బాగా తెలుస్తూ ఉంటాయి జీవితంలో.
1: చదువుకున్నవన్నీ ఇప్పుడు ఆచరణలో
0: పెట్టడం అన్వయించుకుంటూ ఉంటే, ఉదాహరణకి ఒక వేమన పద్యాలు సుమతి శతక పద్యాలు తీసుకున్నప్పుడు మనం ఊరికే అప్పుడు చదువుకుని వదిలేసేస్తాం అన్ని చిన్నపిల్లప్పుడు, స్కూల్ అప్ప చెప్పాలి కాబట్టి అప్ప చెప్పేసి వదిలేస్తాం. కానీ అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క పద్యం మనం చదువుతుంటే జీవితంలో అవన్నీ ఎంత నిజమైన వాస్తవమైన పాఠాలు అవన్నీ కూడా అనమాట. అవి జీవితంలో ఎంత చక్కగా అన్వయించబడుతున్నాయి, ఎంత అనుభవ సారంతో ఆ రచయితలు గాని కవులు గాని అట్లా రాశారు నిజంగా. అందుకని వాళ్ళని ఋషులు అన్నారు. ఒక ఋషులు వేదాలు దర్శించినట్లుగానే వీళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని అంత అనుభవం ఉన్నా లేకపోతే అనుభవం ఉన్నట్లుగా రాసి అవి కొన్ని జీవితాలే కదమ్మా, అవి సర్వకాలాలు సార్వజనీనాలు అన్నట్టుగా అవి ఎప్పటికీ విపోయపడుతూనే ఉంటాయి. మరి ఈ రోజుల్లో విద్య తాత్కాలికంగా ఉద్యోగాల కోసం ఏదో డబ్బు సంపాదన కోసం ఉపయోగపడుతుందేమో, కానీ అటువంటి విలువల్ని బోధించే విద్యే కూడా కొంత ఉండాలి, అదే ఉన్నతమైన విద్య అని నా అభిప్రాయం.
1: ఇదివరకు పాఠశాల వేళలు కూడా చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పొద్దున పిల్లవాడు 7 ఇంటికి వెళ్లాడంటే రాత్రి వచ్చేటప్పటికి 8-9 అవుతుంది. దీనివల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు?
0: బాగా ఇబ్బందులు వస్తాయమ్మా. అప్పుడు స్కూల్లో తక్కువ సమయం ఉన్నా విషయం బలంగా నేర్చుకునేవాళ్ళు, గాఢంగా వాళ్ళు నాటుకుపోయి ఉండేది. ఇప్పుడు ఎక్కువ సమయం పాఠశాల ఉండొచ్చు, సమయం ఎక్కువ కనిపిస్తుంది, కానీ వాళ్ళు నేర్చుకునేదంతా అని ఆలోచిస్తే చాలా తక్కువేమో అనిపిస్తుంది. పైగా ఇంటి దగ్గర ఎక్కువ ఉండకపోవడం వలన ఇంట్లో వ్యక్తులతో కూడా వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ప్రేమ ఆప్యాయతలు బాగా తగ్గిపోతున్నాయి. అక్కడ అలసిపోయి వచ్చేస్తారు, రాగానే తింటారు పడుకుంటారు, పిల్లలకి అవును. అలాగే పొద్దున పూట్లో కూడా ఉదయం లేవగానే ఏదో గోబా ముక్కున్నారట్టు కొట్టేసేసుకోవడం వెళ్ళిపోవడం, ఆ పెద్ద బ్యాగ్ తెచ్చేసుకుని వెళ్ళిపోవడం. అంతేగాని ఇంట్లో అది వరకు ఆ చదువుకున్న తాతతో అమ్మమ్మతో ఇంట్లో వాళ్ళందరితో కలిసి పంచుకోవడం అని అవి చెప్పారు ఇవి చెప్పారు స్కూల్ అని చెప్పుకోవడం అని అట్లా ఉండేది. ఈ రోజుల్లో అది బాగా తగ్గిపోయింది. ఊరికి సమయం గడపడం వల్ల కాదు కదమ్మా, ఎంత విలువైనటువంటి విషయాన్ని మనం గ్రహించాము అని మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ విధంగా విద్యా విధానం చాలా మారిపోయింది. మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో, మరి రాబోయే తరాల్లో ఏ విధంగా మార్పులు వస్తాయో చూడాలి.
1: ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అనుభవం ప్రకారం?
0: అనుభవం ప్రకారం అంతకు ముందు ఉన్నటువంటి విద్య మళ్ళీ తిరిగి రావాలమ్మా. కొంత అంటే ప్రాజెక్ట్ వర్క్లు ఉండాలి, ప్రాక్టికల్ వర్క్లు ఉండాలి కాదని అనలేదు. వీటితో పాటుగా వాటికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలకి. కొంత మంచి మంచి పద్యాలని కానీ కవులని కానీ చరిత్రలో ఉన్నటువంటి మహాపురుషుల గురించి వీరుల గురించి వాళ్లకు చెప్పడం అని కానీ ఇవన్నీ ఉండాలి. కేవలం ఏదో క్రీడాకారుని గురించి ఒక పాఠం పెట్టంగానే అయిపోలేదమ్మా, అది ఉండాలి. క్రీడాస్ఫూర్తి ఉండాలి కాదని నేను అనలేదు, కానీ చరిత్ర
1: మాత్రమే
0: అంతే. చరిత్రలో ఎంతమంది వీరులు ఉన్నారమ్మా, ఆ వీరుల గురించి కూడా తప్పనిసరిగా ప్రతి తరగతిలోనూ ఒక పాఠ్యాంశంగా ఒక పాఠం పెట్టాల్సింది. అప్పుడే పిల్లల దేశభక్తి అనేది కలుగుతుంది. లేకపోతే ఊరికే క్రికెట్ మైదానాల్లో రోజులకు రోజులు ఉండడం అది గొప్ప అనుకుంటున్నారు తప్పిస్తే, నిజంగా ఒక శివాజీ ఒక తానాజీ ఇంకోటి ఆ స్ఫూర్తి ఎంతమంది పిల్లల్లో కలుగుతుంది చెప్పండి? లేదు. నిజంగా అటువంటి స్ఫూర్తిని కలగజేయాలంటే అటువంటి వీరుల చరిత్రలు పెట్టాలి, ఒక కవులు పెట్టాలి, వాళ్ళు రాసిన కావ్యాల గురించి తెలియజెప్పాలి. అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది తరతరాలుగా ప్రవహించి చిరస్థాయిగా నిలిచి ఉండడానికి.
1: అంటే ఇతర దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటున్నారంటే పూర్వపు వైభవం చాలా బాగుంది.
0: బాగుండేది అవును.
1: మనము దాన్ని ఇంకా దూరం చేసుకుంటున్నాం,
0: మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి మనం ఇది గొప్ప కాదు, అది తర్వాత కావాలంటే వాళ్ళకి ఆసక్తి ఉంటే వాళ్ళు చదువుకుంటారని కాదు. మనం కొంత బలవంతంగానైనా సరే వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళకి ఆసక్తిగా ముందు పిల్లవాడికి ఏదైనా నోట్లో పెట్టి రుచి చూపిస్తే కదా, తీయగా ఉందో పుల్లగా ఉందో వాడు తినడానికి ఆసక్తి చూపిస్తారు. అసలు మనం పెట్టకుండానే వాడికి కావాలంటే వాడే తీసుకుంటాడంటే ఆ పదార్థం అనేటువంటిది రుచి ఎట్లా ఉంటుందో వాడికి ఏం తెలుస్తుంది. అదే మనం కొంత ప్రాథమిక స్థాయిలో ఇటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించగలిగితే క్రమంగా వాళ్ళకి అందులో అభిరుచి పెరుగుతుంది. పిల్లల్లో లోపం కాదు, వాళ్ళని తీర్చిదిద్దడంలోనే లోపం అంత.
1: అంటే పూర్వపు విద్యా వ్యవస్థ మళ్ళీ వస్తే బాగుంటుంది,
0: బాగుంటుంది, బాగుంటుంది.
1: ఒక టీచర్గా రాబోయే తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటండి?
0: ఒక టీచర్గా చెప్పడం అంటే పిల్లలు ముందు ఉపాధ్యాయుల్ని గౌరవించడం నేర్చుకోవాలమ్మా. అది చాలా తగ్గిపోయింది. ఎందువల్ల అంటే చాలా మూడు చలనచిత్రాల కారణాలు. ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని ఒక విదూషకుల్లాగా చూపిస్తున్నారు. అందువల్ల పిల్లలకి ఏంటంటే అవి చూడడం వలన వాళ్ళు ఒక తేలిక భావం,
1: హేళన భావం
0: ఒక తేలిక భావం ఏర్పడిపోయింది. ఆ భావం ఉండకూడదు పిల్లలు. మనం ఒక విద్య నేర్చుకుంటున్నామంటే ఒక వివేకానంద రామకృష్ణ పరమహంస అటువంటి విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. అట్లాగే అదే ఆశంకరాచార్య దగ్గర పద్మపాదులు వాళ్ళందరూ ఉన్నారంటే గురువు మీద ఎంత భక్తితో వాళ్ళు ఉన్నారు, ఎంత గౌరవంతో ఉన్నారు. ఇంతకుముందు కాలంలో కూడా గురువు అంటే ఒక సమాజంలోనే ఒక గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. కానీ ఇప్పుడు గురువు అంటే ఒక అవహేళన పాత్రగా కనిపిస్తోంది, కానీ సరైనటువంటి గౌరవం ఉండలేదు. ముందు పిల్లలకి ఆ ఇది కలిగించాలి, అంటే గురువుల్లో ప్రవర్తనలో కూడా కొంత మార్పు రావాలి. అప్పుడే వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే పిల్లలకి వాళ్ళంటే వీళ్ళ బోధన పద్ధతిలో కానీ లేకపోతే వీళ్ళ ప్రవర్తనలో కానీ, ఏదో స్కూలు బయట మనం ఎట్లా ప్రవర్తించినా పర్వాలేదు అనుకోవడం కాదు, బయట కూడా పిల్లలు అందరు గమనిస్తూ ఉంటారు సమాజం మనల్ని, వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ఉన్నప్పుడే పిల్లలకి వాళ్ళంటే గౌరవభావం వస్తుంది. అలాగే పిల్లల్లో కూడా సహజంగా వీళ్ళు మనకి గురువులు బోధిస్తున్నారు, వీళ్ళు మనం గౌరవించాలి అనేటువంటి విషయం వాళ్ళలో కూడా పెద్దలు కలిగించాలి, తల్లిదండ్రులు కలిగించాలి. తల్లిదండ్రులు కూడా టీచర్స్ని గురించి వాళ్ళ గురించి హేళనగా మాట్లాడితే పిల్లలకి ఎట్లా వస్తుంది ఆలోచన? రాదు కదా. అది ఇంట్లో పెద్దలు బోధించాలి, టీచర్ల ప్రవర్తన అదేవిధంగా ఉండాలి. అప్పుడు పిల్లల్లో ఆలోచన పద్ధతిలో మార్పు వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపాధ్యాయుల్ని గౌరవించగలరు. ఆ విధంగా సంఘం ఉంటే సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, వ్యక్తిగతంగా వాళ్ళు కూడా బాగుపడతారు. ఇది
1: కానీ ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లవాడిదేం లేదండి అంతా మీదే అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళటం, వాళ్ళతో గట్టిగా మాట్లాడటం, అంటే పిల్లవాడు తప్పులేదు అంతా మీదే తప్పని చెప్పడం, పిల్లలు కూడా టీచర్లు అంటే ఒక తక్కువ భావం
0: ఏర్పరచుకోవడం, ఏ పొరపాటు జరిగినా కూడా అంత టీచర్ల మీదకి నెట్టి వేయడం అనేది జరుగుతుంది. అది తల్లిదండ్రులకు కూడా అది మంచి ఆలోచన కాదు, మంచి ప్రవర్తన కాదు. అది ముందు ఎవరిది, ఒకవేళ టీచర్లు ఎవరైనా వచ్చి పొరపాటు చేస్తున్నా కూడా పిల్లల ముందు అది బయట పెట్టాలన్నటువంటిది మంచి పద్ధతి కాదు. కావాలంటే మీరు విడిగా వ్యక్తిగతంగా వెళ్ళి ఏమిటండి ఇది అనడవచ్చు, కానీ పిల్లల్ని వేసుకుని వెళ్ళి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళితే వీళ్ళకి ఉపాధ్యాయులు చులకనైపోతారు. తర్వాత వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకునే విషయాన్ని కూడా చాలా హేళనగా ఉంటుంది.
1: గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించేవారు. అలాంటి జ్ఞానాన్ని అందిస్తున్న మీకు మరొకసారి వందనాలు తెలుపుతూ నమస్కారం అండి.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరింతవరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శ్రీ గురుభ్యో నమః శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి పి ఉదయలక్ష్మి. ఇప్పుడు ఒక లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు.
1: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేషాలు. 1888 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మద్రాసుకు ఈశాన్యంగా ఉన్న తిరుత్తరణిలో జన్మించారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వీరు శ్రీ వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరస్వామి గారు తహసీల్దార్గా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. రాధాకృష్ణన్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం తిరుత్తరణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలలో చదివి ఎంఏ పట్టా పొందారు. ఉమ్మడి కుటుంబం అవటం వల్ల వారి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. కొన్ని కొన్నిసార్లు చదువు ఆపేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రతిభతో ఉపకార వేతనాలను పొంది చదువు కొనసాగించారు. రాధాకృష్ణన్ గారు బాల్యం నుంచి అసాధారణ తెలివితేటలు, ప్రతిభ కనబరుస్తూ విద్యలో అతి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చిన్నతనంలో, అంటే 18 సంవత్సరముల వయస్సులోనే శివకామమ్మ అనే ఆమెతో వివాహం జరిగింది. వీరికి 6 సంతానం, 5 అమ్మాయిలు, 1 కుమారుడు. రాధాకృష్ణన్ గారు చిన్న వయసులోనే, అంటే 21 సంవత్సరములు దాటకుండానే వీరు చదువుకున్న మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. ఫిలాసఫీ, అంటే తత్వశాస్త్రంలో రాధాకృష్ణన్ గారి ప్రతిభ గుర్తించిన మైసూర్ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి గారు వీరిని పిలిపించి ప్రొఫెసర్గా నియమించారు. విద్యార్థులు కూడా వీరి ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు. తర్వాత కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని చేపట్టారు. అప్పుడే భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం దేశ విదేశాల్లో ప్రముఖుల ప్రశంసలు పొందింది. 1931 సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిఆర్ రెడ్డి గారి తర్వాత వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. వీరు చైనా, అమెరికా వంటి దేశాల్లో పర్యటించి ఎన్నో ప్రసంగాలు చేశారు. 1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15 తేదీల మధ్య రాత్రి స్వాతంత్రోద్యమం సందర్భంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేసిన

0: నా ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అధ్యక్షులుగా నియమించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగాను, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగాను, రష్యాలో భారత రాయబారిగా, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్కు అధ్యక్షునిగాను పనిచేశారు. అంతేకాక యునెస్కో బృందానికి అధ్యక్షునిగా కూడా ఎంపికయ్యారు. అలాగే బ్రిటిష్ అకాడమీకి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. 1952 సంవత్సరం నుంచి 62 సంవత్సరం మధ్యకాలంలో రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగాను, ఆ తర్వాత కాలంలో 2వ భారత రాష్ట్రపతిగాను సమర్థవంతంగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు గౌరవానికి గాను ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినంగా ప్రకటించడం జరిగింది. 1931వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది. మీరింతవరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు.
1: చివరిగా ఒక లలిత గీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాటను హరిచరణ్ పాడారు అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి చిత్రానికి.

అనురాగ్ కుల్కర్ణి యామిని పాడిన పాటను వింటున్నారు భైరవం చిత్రానికి.

అనివార్య కారణాల వల్ల ఆ పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నాం. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాటను సత్యప్రకాష్ చిన్మయ శ్రీపాద పాడారు డియర్ కామ్రేడ్ చిత్రానికి.

మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 3 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను

0: దాటి విద్యార్థుల బాల్యాన్ని భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్బంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే. ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద రేట్ AIR News_HVD ని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హీ సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు.

0: శ్రీరామ్ సునీత పాడిన పాటను వింటున్నారు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రానికి.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి,

మీరింతవరకు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు హిందీ పాఠం వింటారు.

0: అనగా నేడు, ఈరోజు. మే ఆజ్ కోల్కతా జా రహా హూ. మే ఆజ్ కోల్కతా జా రహా హూ అనగా నేను ఈరోజు కలకత్తా వెళ్తున్నాను.
1: బదలిన శబ్దలింగి. బదలిన అనగా మారుట అని అర్థం. దీన్ని వాక్యంలో ప్రయోగిద్దాం. రాజా బదల్ గయా. రాజా బదల్ గయా అనగా రాజు మారిపోయాడు అని దీని అర్థం. ఇదే విధంగా అబ్ జంగల్ అనే పదాన్ని చూద్దాం. జంగల్ అనగా అడవి అని అర్థం. జంగల్ మే క్రూర జంతు రహతే హే. ఇస్ వాక్యకో ఫిజిస్ ను. జంగల్ మే క్రూర జంతు రహతే హే, అడవిలో క్రూర జంతువులు నివసిస్తాయి అనే అర్థం. ఇప్పుడు రాస్తా. ఈ పదానికి అర్థం దారి అని. వాక్య ప్రయోగ రాస్తే మే సోనే కా సిక్క పడాహే. రాస్తే మే సోనే కా

0: సిక్క పడాహే, అనగా దారిలో ఒక బంగారు నాణం పడి ఉంది అని. అచ్చా, అబ్ తుమ్ మేరే సాథ్ బతావో.
1: జీ అధ్యాపికా జీ.
0: సోనే కా సిక్క అంటే బంగారు నాణం అని అర్థం. రాజేష్ కో సోనే కా సిక్క మిలా. రాజేష్ కో సోనే కా సిక్క మిలా. రాజేష్ కి బంగారు నాణం దొరికింది. తుమ్లికో
1: సోనే కా సిక్క బంగారు నాణం. రాజేష్ కో సోనే కా సిక్క మిలా.
0: ఇస్ వాక్య కో ఫిర్ సే బోలో.
1: రాజేష్ కో సోనే కా సిక్క మిలా.
0: గరీబ్ పేదవాడు. రమణ గరీబ్ హై. రమణ గరీబ్ హై అనగా రమణ పేదవాడు.
1: గరీబ్ పేదవాడు. రమణ గరీబ్ హై.
0: పేట్ భరణ అనగా పోషించుట లేక కడుపు నింపుట. వాక్య ప్రయోగ హై గరీబో కా పేట్ భరణ రాజా కా కర్తవ్య హై. ఇస్ వాక్య కో ఫిర్ సే సును. గరీబో కా పేట్ భరణ రాజా కా కర్తవ్య హై. దీని అర్థం పేదవారిని పోషించటం రాజు కర్తవ్యం అని.
1: పేట్ భరణ పోషించుట గరీబో కా పేట్ భరణ రాజా కా కర్తవ్య హై.
0: అచ్చా, అబ్ తుమ్ అర్ధ లిక్కర్ వాక్య ప్రయోగ కర్కే బతావ్. సేనా
1: సేనా సైన్యం. సేనా హమారీ రక్షా కర్తీ హై. సేనా హమారీ రక్షా కర్తీ హై. సైన్యం మనల్ని రక్షిస్తుంది.
0: జరూర్
1: జరూర్ అంటే తప్పక. రామ్ ఆజ్ జరూర్ ఆయేగా.
0: ఇస్ వాక్య కో ఫిర్ సే బోలో.
1: రామ్ ఆజ్ జరూర్ ఆయేగా అంటే రాము ఈ రోజు తప్పక వస్తాడు.
0: పడోసి
1: పడోసి అనగా పొరుగువాడు. పడోసి హంసే మిల్జుల్ కర్ రహనా చాహియే. పడోసి హంసే మిల్జుల్ కర్ రహనా చాహియే అంటే పొరుగువారితో కలిసిమెలిసి ఉండాలి.
0: ఆక్రమణ్ అనగా దాడి చేయుట. అబిసే వాక్య ప్రయోగ కర్కే దేఖేంగే. సూర్యసింహ్ దూసరే రాజ్య పర్ ఆక్రమణ్ కర్తా తా. అచ్చా, ఇస్ వాక్య కో ఫిర్ సే సును. సూర్యసింహ్ దూసరే రాజ్య పర్ ఆక్రమణ్ కర్తా తా అనగా సూర్యసింహ్ ఇతర రాజ్యాలపై దాడి చేసేవాడు. అబ్ తుమ్ బతావ్ లూటనా శబ్ద కా అర్ధ ఔర్ వాక్య ప్రయోగ కర్కే.
1: లూటనా అనగా కొల్లగొట్టడం. చోర్ సబ్కో లూట్తే హై.
0: గిరిజానా శబ్ద కా అర్ధ ఔర్ వాక్య ప్రయోగ కర్కే బతావ్.
1: గిరిజానా అంటే పడిపోవడం. బచ్చా నీచే గిరిగయా. బచ్చా నీచే గిరిగయా.
0: క్రోధ్ అనగా కోపం. రాజాకు క్రోధాయ అనగా రాజుకి కోపం వచ్చింది అని. అమీర్ అనగా ధనవంతులు. అబిస్కా వాక్య ప్రయోగ ఇస్తరా హై. అమీర్ లోగోం కో గరీబ్ లోగోం కి సహాయతా కర్నీ చాహియే. అమీర్ లోగోం కో గరీబ్ లోగోం కి సహాయతా కర్నీ చాహియే. దీని అర్థం ధనవంతులు బీదవారికి సహాయం చేయాలి అని. గలతి అనగా తప్పు. వాక్య ప్రయోగ చూద్దాం. హమే అప్నే గలతీయోం కో సుధారిని చాహియే. హమే అప్నే గలతీయోం కో సుధారిని చాహియే అంటే మనం మన తప్పులను సరిదిద్దుకోవాలి అని. అబ్ తుమ్ బతావ్ అహ్సాస్ హోనా.
1: అహ్సాస్ హోనా అనుభవం కలుగుట. రాజాకు అప్ని గల్తీ కా అహ్సాస్ హువా.
0: అచ్చా, ఆదేశ్ దేనా.
1: ఆదేశ్ దేనా అనగా ఆజ్ఞాపించుట అని అర్థం. రాజాని లోగోం కో ఆదేశ్ దియా.
0: అచ్చా, ఇస్ వాక్య కో ఫిర్ సే బోలో.
1: రాజాని లోగోం కో ఆదేశ్ దియా.
0: ప్రశంసా కర్ణ.
1: ప్రశంసా కర్ణ పొగుడుట. అచ్చే కామ్ కర్నే పర్ ప్రశంసా కర్నా చాహియే. అచ్చే కామ్ కర్నే పర్ ప్రశంసా కర్నా చాహియే.
0: ఖర్చ్ కర్ణ అనగా ఖర్చు చేయటం అనర్థం. పానీ కో జ్యాదా ఖర్చ్ నహీ కర్నా చాహియే. పానీ కో జ్యాదా ఖర్చ్ నహీ కర్నా చాహియే. దీని అర్థం నీటిని ఎక్కువగా ఖర్చు చేయరాదు అంటే వృధా చేయరాదు అని అర్థం అనమాట. ఆరంభ కర్ణ అంటే ప్రారంభించుట. అచ్చే కామ్ కర్ణ ఆరంభ కర్ణ చాహియే. దీని అర్థం ఏంటి, మంచి పనులు చేయటం ప్రారంభించాలన్నమాట. ఇంకొకటి దేశ్ అనగా దేశం. ఇసే వాక్య ప్రయోగ కరేంగే. దేశ సే హం ప్యార్ కర్తే హే. దేశ సే హం ప్యార్ కర్తే హే. దీని అర్థం ఏంటి, మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము అని. ఆగే బడిన అనగా ముందుకు వెళ్ళుట అని అర్థం. దీన్ని వాక్య ప్రయోగం చేద్దాం.

0: जीवन में आगे बढ़ने की कोशिश करना चाहिए। अच्छा, इस वाक्य को फिर से सुनो। जीवन में आगे बढ़ने की कोशिश करना चाहिए అనగా జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. సంపత్తి అనగా సంపద. ఈ పదాన్ని వాక్య ప్రయోగం చేసి ఇలా రాద్దాం. వృక్ష పహాడ్ హమారే దేశ్ కి సంపత్తి హే. దీని అర్థం వృక్షాలు పర్వతాలు మన దేశ సంపద అని అర్థం అనమాట. లౌట్న అనగా తిరిగి వచ్చుట అనర్థం. రవి లౌట్కర్ ఆయా. రవి లౌట్కర్ ఆయా అనగా రవి తిరిగి వచ్చాడు అని. అబ్ తుమ్ బతావో సేవా శబ్ద కా అర్థ బతాకర్ వాక్య ప్రయోగ.
1: సేవ అనగా సేవ. బడోం కి సేవ కర్నా హమారా కర్తవ్య హై.
0: అబ్ సమజ్ శబ్ద కా అర్థ బతాకర్ వాక్య ప్రయోగ కరో.
1: సమజ్ అనగా అవగాహన అని అర్థం. పాఠ్ కో సమజ్నా చాహియే.
0: ప్రణామ్ అనగా నమస్కారము. దీని వాక్య ప్రయోగం బడోంకో ప్రణామ్ కర్నా చాహియే అనగా పెద్దలకు నమస్కరించాలి అని అర్థం. కృష్ణ తేజ, వాక్య ప్రయోగ కేసే కన్నా హే, సమజ్ మే ఆయా?
1: జీ అధ్యాపిక జీ, ముజే అచ్చి తరహ సమజ్ మే ఆ గయా.
0: ఆజ్ కా పాఠ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపిక జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు వాక్యం మే ప్రయోగ్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి పి కృష్ణతేజ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
1: శివ శివ

శివుని కుమారుడవు గణనాథ, శివ శివ మూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ, శివ శివ మూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ.

గజముఖ నందన గణనాద ఉండ్రాలు మీకే గణనాద నీ పూజలందుకో గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద శివ శివమూర్తివి గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారు

లచ్చిది, ఇల్లు వాకిలి ఊడ్చి లచ్చిదమ్మ లచ్చిది, కడవతో కల్లాపు లచ్చిదమ్మ లచ్చిది, కడవతో కల్లాపు లచ్చిదమ్మ లచ్చిది, కంటి ఇంపు ముగ్గేసే లచ్చిదమ్మ లచ్చిది, కడవతో కల్లాపు కంటి ఇంపు ముగ్గులేసే లచ్చిదమ్మ.

బిడ్డతో బిందెడు సారిపోతుంది, బిడ్డతో బిందెడు సారిపోతుంది, బిందెతో సారి సారితో పోతుంది, సారితో చక్కని కోకపోతుంది, సారితో చక్కని కోకపోతుంది, సారితో చక్కని కోకపోతుంది. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాలు.

మీరు ఇంతవరకు శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐసీఏఆర్ అటారీ జోన్ 10 ఆధ్వర్యంలో రైతులకు ఎల్నినోపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు, ఐసీఏఆర్ అటారీ జోన్ 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా గారు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారు, పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి గారు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, కేవీకే ఘంటసాల శాస్త్రవేత్తలు, రైతులు విరివిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ,
2: వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులకు, శాస్త్రవేత్తలకు, వేదిక ముందు ఆశలైన రైతు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నెన్నో విపత్తును మనం ఎదుర్కొంటున్న సమయంలో రైతాంగానికి తగు సూచనలు చేసే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఉపకులపతి ఆచార్య సత్యనారాయణ గారిని కోరినప్పుడు, వారు ఈ రోజున కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ మహోన్నతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు

0: ముందుగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా కూడా అలా వాతావరణ పరిస్థితులను బట్టి చాలా ఆందోళనకరంగా ఉన్న స్థితి. ఈ స్థితిలో మనం రైతాంగాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం అన్నది మా బోటి వాళ్ళకు కూడా చాలా వేదనగా ఉన్న సంగతి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఎన్నో ప్రభావం అన్నది ప్రపంచం అంతా ఉంది. ప్రత్యేకించి భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా మన వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఇవాళ దాదాపు 35% లోటు వర్షపాతంలో మనం ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాగునీరు ఇస్తాము, వరి పంట బదులు ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పి చెప్తున్న సంగతి కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే మన అవనిగడ్డ నియోజకవర్గంది ఒక ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ వరి తప్ప వేరే ఆరుతడి పంటలు వేయటానికి ఆస్కారం లేని స్థితి. ఇటీవల కూడా మనకి వర్షపాతం వచ్చి పొలాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో సహజంగా పడిపోయిన వాటిని మాత్రం రాయమని ప్రభుత్వం చెప్పింది. ఆ తరుణంలో సత్యనారాయణ గారు మీ గంటసాల మండలం అంతా కూడా పర్యటించి పడిపోకపోయినా వంగిపోయి నా దీంట్లో కూడా ఎంత నష్టం జరిగిందో ఆయన గమనించి నేను ఆ రోజున ఎక్కడ టేకుపల్లిలో ఉంటే అక్కడికి వచ్చి కలిసి ఇవాళ పడిపోయిందే కాదు ఇది కూడా బాగా నష్టపోయింది దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వారు తెలియజేయటం దాని మీద అప్పుడు కలెక్టర్ గారికి తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో నేను పెద్దగా ఇక్కడ చెప్పాల్సిన విషయం లేదు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఏం చెబుతారు వారు చెప్పిన విధంగా మనం ఏ విధంగా నడుచుకుని ఈ విపత్తు నుంచి మనం గట్టెక్కగలమన్న విషయాన్నే ఈరోజు మనం ఇక్కడ వారు చెప్పే విషయాలు ఇందామనే నేను వచ్చాను తప్ప నేను పెద్దగా మాడాలని చెప్పి ఆలోచన కూడా నాకు లేదు. సరే ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఇవాళ ఎన్నో ప్రభావంలో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మన పంటలు పండించుకోవాలి, రక్షించుకోవాలన్న అంశం మీదే ఈ కార్యక్రమం. కనుక ఇక్కడ మా రాజకీయ నాయకుల కంటే కూడా శాస్త్రవేత్తలు వారి యొక్క సూచనలు చాలా అవసరం. ఈ పరిస్థితులు మాకున్నాయి కనుక రైతుకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, రైతు ఏ విధంగా పంటలు పండించుకోవటానికి మన తగిన సూచనలు ఈ శాస్త్రవేత్తల నుంచి మనకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో ఈ గంటసాల రైతాంగ ఉద్యమాలకి పురిటిగడ్డ, ఇక్కడే మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఉండటం కానివ్వండి, లేకపోతే పాలిటెక్నిక్ వ్యవసాయ పాలిటెక్నిక్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఈ రోజున మరోసారి ఇక్కడికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చక్కటి సలహాలతో మా రైతాంగం ముందుకెళ్తుందని చెప్పి మాత్రం మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.
1: అనంతరం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపసంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు మాట్లాడుతూ,
2: అందరికీ నమస్కారం. మన ముందు ఒక అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యాచరణ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ధైర్యం చేసి మన రైతాంగం కోసం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఎల్నినో వల్ల కలిగింది, రైతు సాగు ముందుకెళ్లకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి ఒక అవగాహన కల్పిద్దాము అన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ విధంగా ఒక సమావేశాన్ని పెట్టమని మమ్మల్ని అడిగినప్పుడు రెండో మాట లేకుండా ఇక్కడ పెట్టడం, ఈరోజు ఏదైతే విపత్కర పరిస్థితి ఉందో ధైర్యంగా ఎదుర్కోవటమే మన ముందున్నటువంటి తక్షణ కార్యక్రమం. సో దాన్ని ఏ విధంగా సమీక్ష చేసుకుని ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలన్నటువంటి కార్యాచరణకి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎల్ నీనో అంటే ఎల్ నీనోలో ఈ ఉంది, లా నీనోలో లా ఉంది. ఎల్ నీనో అంటే చిన్న పిల్లోడు, లా నీనో అంటే చిన్న పిల్లది. ఈ చిన్న పిల్లోడు మొరాయించాడు, చిన్నపిల్ల సహకరిస్తుంది. చిన్నపిల్లాడు ఎందుకు మొరాయించాడంటే సముద్రంలో పసిఫిక్ సముద్రంలో ఎక్కువగా ఉపరితల ఉష్ణోగ్రత పెరిగించేదలికి చిన్నపిల్లోడు మొరాయించాడు. అది యాక్చువల్గా ఎల్ నీనోలో ఈ అంటే ఎంటీ క్లౌడ్లు. క్లౌడ్ ఉంటుంది, దాంట్లో వర్షం పడదు. మేఘం ఉంటుందా లేదా? మేఘం కనపడుతుందా లేదా? వర్షం పడట్లేదు కదా. అదే దానికి విరుద్ధంగా లా నీనో అంటే లాట్ ఆఫ్ రెయిన్, ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఎల్ నీనో నుంచి లా నీనో వెళ్దామని ఆశిద్దాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ పంటలు వెయ్యాలి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దాన్ని ఏ విధంగా వెళ్ళాలి, బహుశా మీ అందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు, మన తాతలు ముత్తాతలకే ముత్తాతలకు ఎక్కువ తెలుసు. 1875 నుంచి 1878 మధ్య ప్రపంచంలోనే అత్యంత బలమైన ఎల్నినో, సూపర్ ఎల్నినో వచ్చింది. ఆ రోజు ప్రపంచ జనాభా 130 కోట్లు, 4% జనాభా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో కూడా 50 లక్షల మంది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చనిపోయారు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 3 లక్షల మంది చనిపోయారు. ఇది మర్చిపోయాం, వాతావరణంలో మార్పు అంటున్నాం, అప్పుడే ఎల్నినో కనిపించింది, దాన్నే డొక్కల కరువుగా చెప్పారు. బహుశా ఆ పరిస్థితి నుంచి ఈరోజు అనేక మార్పులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావటం, బీమాలు ఉండటం కానీ, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల కానీ, పడినటువంటి నీటిని ఒడిసిగట్టి రైతులకు అందించడంలో ప్రాజెక్ట్ రూపంలో మార్పులు వచ్చినాయి. కాబట్టి ఆ రోజున తీవ్రాతి తీవ్ర వర్షభావ పరిస్థితి నుంచి ఈరోజు దగ్గరగా ఉంది. అది కూడా మేము టెక్నికల్గా శాస్త్రీయ పరంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి వివిధ జిల్లాలు, వివిధ మండలాల్లో ఏ పంటలు ఆయా పరిస్థితులను బట్టి, నేలను బట్టి, వర్షాలను బట్టి ఖరీఫ్ సీజన్లో సాగు చేయాల్సిన పంటల మీద సమీక్ష. సో తదుపరి ఏదైతే మేము రాష్ట్రం మొత్తం పరంగా జల్లెడ బట్టి ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ ఆర్ఎస్కే లెవెల్లో ఏది జరుగుతుంది, ఏ వ్యవసాయ విధానం ఉన్నదితో సహా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఒక అవగాహన చేసి దానికి ఒక కార్యాచరణ కూడా మేము తయారు చేశాం. దాంట్లో ఏంటంటే ప్రస్తుతం ఖరీఫ్ సీజను ఆఖరికి వస్తున్న దశ, అంటే ఇంకా సాగుకి ముందుకెళ్లాలంటే సమయం తక్కువ ఉన్నది. అలాంటి పరిస్థితిని కూడా అవగాహన చేసుకుని సాగు కానిటువంటి భూమికి ఏమి చెయ్యాలి, దాని మీద ఒక మంచి కార్యాచరణ చేయటం అన్నది ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విద్యాలయం చేశాం సార్. దానికి నా కమిషనర్ గారు 3 రోజుల క్రితం ఇవ్వటం, అన్ని మిళితం చేశాం, అన్ని అవకాశాలు, అది ఏ పద్ధతి అవనండి, సేంద్రియం, ప్రకృతి అన్నీ కూడా మిళితం చేసి ముందుకు సాగు ఏ విధంగా వెళ్ళాలి, రైతు ఇంకా నష్టపోకుండా ఏం చేయాలి అన్న అంశం మీద చేశాం.
1: అనంతరం ఐసీఏఆర్ అటారీ జోన్ 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా గారు మాట్లాడుతూ,
3: దేశ స్థాయిలో వ్యవసాయ అభివృద్ధికి చుక్కానిలాగా పనిచేస్తున్నటువంటి ఒకే ఒక జిల్లా, నేను దేశంలో 25 దేశాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది, దేశ స్థాయిలో వ్యవసాయం యొక్క దశ, దిశ ఎటు వెళ్ళాలి అని డిసైడ్ చేసే జిల్లాలో ఈ ఎల్నినో మీద అవగాహన సదస్సుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులు, సోదరీమణులు మరీ ముఖ్యంగా అందరికీ ముందుగా కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా, మార్కెట్ అవసరాలకి అనుగుణంగా కొత్త శాస్త్ర సాంకేతిక రంగాల్ని అందిపుచ్చుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులే రాబోయే కాలంలో దశా దిశని మనం చూపించగలిగే రైతులు. అలాంటి రైతులు ఇక్కడ ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి. ఇప్పుడు సమస్యలు, ఎల్నినో లాంటి సమస్యలు వ్యవసాయ రంగంలో గత 100 సంవత్సరాల్లో చాలా వచ్చినాయి. సమస్య ఎంత పెద్దది అనేది కాదు, సమస్యకి పరిష్కారం తేవగలిగేటటువంటి ఇటువంటి మంచి రైతులకి కొద్దిగా శాస్త్ర సాంకేతిక సహకారం మనం అందించడానికి మనం అందరం ఈ రోజున ఇక్కడ సమావేశం అవ్వటం అనేది చాలా చాలా ఆనందదాయకం. దేశ స్థాయిలో ముందుగా సూపర్ ఎల్నినో అన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం చూపిస్తుందని అనుకున్నా సరే, మొదటి ప్రథమార్థంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిలో ఎల్నినో యొక్క యాడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఈ 4-5 రాష్ట్రాల్లో పడినా సరే, గత 2 నెలల కాలంలో పడిన వర్షాల వల్ల తెలంగాణ దాదాపుగా సాధారణ స్థాయికి వెళ్తే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ 2 రాష్ట్రాలు, పాండిచ్చేరి చిన్న రాష్ట్రం అనుకోండి, చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే కష్టపడతారో ఆ రైతులకే సమస్యలు ఎక్కువ వస్తాయి. మన రాష్ట్రంలో దాదాపుగా ఇందాక చెప్పినట్లు 41 శాతం నుండి 52 శాతం వరకు ఈ రెయిన్ఫాల్ డెఫిసిట్ అనేది, లోటు అనేది, వర్షం యొక్క లోటు అనేది గమనించడం జరిగింది. అయితే ఈ 42 నుండి 51 శాతము వర్షం యొక్క లోటు అన్ని జిల్లాల్లో ఒకే రకంగా ఉంది అంటే అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేదు. అన్నమయ్య జిల్లాలో అయితే దాదాపుగా 67% లోటు ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, పోలవరం ఇందాక చెప్పినట్లు, అనకాపల్లి ఇలాంటి కొన్ని జిల్లాల్లో మరింత క్లిష్టంగా ఉన్నప్పటికీ, మన కృష్ణా జిల్లా పరిస్థితి తీసుకుంటే ఇందాక మేడం గారు చెప్పినప్పుడు నేను రాసుకున్నాను, 640 మిల్లీమీటర్లు పడాల్సిన వర్షం 405 మిల్లీమీటర్లు నిండటి వరకు రాబోయే కాలంలో ఈ

0: యొక్క రెండు రోజుల్లో పడుతున్నటువంటి వర్షాల వల్ల కొంత ఉపశమనం కలగటానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఎటువంటి కార్యాచరణ రూపొందించుకొని ఇమ్మీడియట్గా, ఇప్పుడు ఏంటంటే మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్లానింగ్ ఉండదు, ఎల్నినోకి సమర్థవంతమైన కార్యాచరణ ఏదైనా ఉంది అంటే రాబోయే 10 రోజుల్లో 15 రోజుల్లో మనం ఏం చేయగలం, ఒక వెరైటీ కానీ ఒక పంట కానీ మనం స్వల్పకాలిక వ్యవధి ఉన్నటువంటి వెరైటీని మనం రికమెండ్ చేస్తే లేట్ ఖరీఫ్కి కానీ ఎర్లీ రబీకి కానీ దానికి నాణ్యమైన విత్తనాలని మనం సరఫరా చేయగలిగినప్పుడే రైతుల ద్వారా కానివ్వండి, రైతు విత్తన ఉత్పత్తిదారుల సంఘాల తరఫున కానివ్వండి, కేవీకేల తరఫున కానివ్వండి, యూనివర్సిటీ తరఫున కానివ్వండి, అంత క్విక్నెస్ ఇన్ రెస్పాన్స్ అంటారు, అంటే ఎంత త్వరితగతిన మనం కార్యాచరణ రూపొందించి ఇంప్లిమెంట్ చేయగలిగితే రైతులకి మరింత ఎక్కువగా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. మరీ ముఖ్యంగా మనం అందరం ఆలోచన తక్కువగా చేస్తున్న విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అని ఒకటి ఉంది, పంట బీమా యోజన ఎంతమంది చేశాం మనం? నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న అడుగుతాను. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు అడిగినప్పుడు 100% కనబడకపోతే మాత్రం అది చాలా బాధపడాల్సిన విషయం. ఇప్పుడు రబీలో అయినా సరే ముఖ్యంగా పంట బీమా అనేది మనకి మంచి పరిష్కారాన్ని తెలియజేసే ఒక విషయాన్ని, మనకి ఎల్నినో సమస్య అనేది మనల్ని మేలుకునేటట్లు చేసింది. మనకి ఎల్నినో ఉండనివ్వండి ఉండకపోనివ్వండి, వచ్చే రాబోయే సీజన్ నుండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫసల్ బీమా యోజనని బీమాని తీసుకోవాల్సిన అవసరాన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 సీజన్లలో మరీ ముఖ్యంగా ఖరీఫ్ రబీలో రైతు స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రవేత్తల తరఫున, అదేవిధంగా రైతులు తమంతటతో స్వతహాగా చేస్తున్నటువంటి అడాప్టేషన్ బిహేవియర్ ఏదైతే ఉందో అది మొత్తం కనుక మనం ఆలోచన చేసి డాక్యుమెంట్ చేయగలిగితే ఇంకా రాబోయే కాలంలో, ఇప్పుడు కోవిడ్ ఈసారి వస్తే మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, వచ్చేసారి ఎల్నినో వస్తే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఆ విధంగా మన రైతు సోదరులు సోదరీమణులు మరింత ఎక్కువ కష్టపడి ఈ రాష్ట్రానికే కాకుండా దేశ స్థాయిలో ఒక అభ్యుదయ రైతు సంఘం లాగా, లేకపోతే రైతు సొసైటీ లాగా, ఒక రైతు సమాజం లాగా మరొక్కసారి పేరు పొందుతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా రైతు సోదరులు సోదరీమణులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: అనంతరం రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇవ్వడం జరిగింది. చివరిగా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి గారి వందన సమర్పణతో ఒక్కరోజు ఎల్నినోపై రైతులకు అవగాహన కార్యక్రమం ఘనంగా ముగిసింది.

మీరు ఇంతవరకు నిన్న ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఎల్నినోపై అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మనస ఆచార్య కిరణ్ పాడిన పాటను వింటున్నారు. యాక్సిడెంట్ చిత్రానికి టి చంద్రశేఖర్ రచనకు విజయ్ బాలాజీ సంగీతం.

వినోద యాజమాన్య స్వీయ సంగీత నిర్వహణలో లిప్సికాతో కలిసి పాడిన పాటను వింటున్నారు. అనగనగా ఒక ఊళ్ళో చిత్రానికి ఈ పాటకు రచన కరుణాకర్.

రేవంత్ దివిజ కార్తిక్ పాడిన పాట వింటున్నారు. ద్వారక చిత్రానికి కాసర్ల శ్యామ్ రచనకు సాయి కార్తిక్ సంగీతం.

అనిరుద్ధ్ స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట వింటున్నారు అజ్ఞాతవాసి చిత్రానికి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి ఈ గీతాన్ని రచించారు.

నిజర్ కరీముల్లా పాడిన పాట వింటున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి శ్రీమణి గీతం, శేఖర్ చంద్ర సంగీతం.

పద్మలత పాడిన పాటను వింటున్నారు. ధ్రువ చిత్రానికి వరికుప్పల యాదగిరి రచనకు హిపాప్ తమీజా సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వింటున్న పాటను కార్తీక్ పాడారు. అలా చిత్రానికి సాయి కిరణ్ రచనకు శ్రీనివాస శర్మ సంగీతం.

0: languages and giving a wider circle of scholars a voice in interpreting the country's past. She said India is now self-assured and no longer waits for anyone else's permission to study and understand its own heritage. The chairperson of the African Union Commission, Mahmoud Ali Yusuf, has welcomed the United Nations General Assembly resolution that encourages the use of the Equal Earth Cartographic Projection in maps worldwide to replace the Mercator projection widely used so far, which distorts the sizes of continental landmasses. The UN General Assembly has voted to replace the traditional world map with one that reflects the size of Africa more accurately. The Correct the Map resolution, sponsored by Togo and backed by African Union members, passed with the support of 164 nations, including India. Floods continue to affect normal life in several parts of Bihar. The Ganga and several other major rivers are flowing above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penge Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ది గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత

0: మీ మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 లోపు మరో 3 డీఎస్సీ నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
2: ఎట్లయితే మొదటి డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 2 డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ రోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ, రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలుపెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్దిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్దిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
3: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండే వాళ్ళం వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
1: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్దతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్

0: అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల నాలుగు మాడ వీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందన్నారు. భావితరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సైతం ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి దశ దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. గుణవత్తాపూర్ణ శిక్షయైవ వికసిత భారతస్య నిర్మాణం సంభవేదితి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రాఖ్యాపయత్. అత్రావసరే సా 48 శిక్షకేభ్యః రాష్ట్రీయ పురస్కారానపి ప్రదత్తవతీ. ఛాత్రాణాం జీవన సంస్కారాయ పాఠ్యపుస్తకేభ్యః పరం గంతుం శిక్షకాన్ ప్రాచోదయత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సహ బాలకేషు పటల దర్శన వ్యసనస్య న్యూనీకరణాయ క్రీడా బహిరంగ ప్రవృత్తినాం చ సంవర్ధనాయ ఆహ్వానం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్దీ సమారోహం సంబోధయిష్యతి. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమాని బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. జలౌఘ ప్రభావితాయ నేపాల దేశాయ భారతేన 95 టన్ పరిమితా సహాయతా సామగ్రీ ప్రేషితా. అపి చ మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఎ వర్గస్య అంతిమ రోమాంచకద్వంద్వే అద్య రాత్రౌ దుబై నగరే చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ యోత్స్యతే భారతం. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య ఉదఘోషయత్ యత్ వికసిత భారతస్య స్వప్నః తదైవ సంపత్స్యతే యదా శిక్షా గుణవత్తాపూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరే నవదిల్ల్యాం ఆయోజితే 26-2000 రాష్ట్రీయ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతీ సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతిః ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధానే నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాస్సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక

0: ఈనాటి పాలసీమలు కార్యక్రమంలో గృహ వాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు. డాక్టర్ బి ప్రసూన గారి ప్రసంగం వింటారు.
1: గృహ వాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు. ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు అనగా కెమికల్స్, నలుసు పదార్థములు పార్టిక్లేట్ మేటర్ లేక జీవ పదార్థములు బయలాజికల్ మెటీరియల్ వాతావరణంలో కలియుట ద్వారా వాయు కాలుష్యము అందురు. వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు, ఈకోసిస్టమ్స్ కు కూడా హాని కలిగిస్తుంది. కాలుష్య కారకాలు రకరకాలుగా ఉన్నాయి. కాలుష్య కారకాలు ఘన, ద్రవ లేదా వాయు రూపంలో ఉండవచ్చును. ఇవి సహజముగా ఏర్పడవచ్చు లేదా మానవ నిర్మితమై ఉండవచ్చు. ఉత్పత్తుమగు విధానము ప్రకారము రెండు రకాలుగా విభజింపవచ్చును. ప్రాథమిక లేక ద్వితీయ రకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమయ్యే పదార్థాలు. ఉదాహరణకి అగ్నిపర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనాల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, ఫ్యాక్టరీల నుండి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ లాంటి వాటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అని అంటాము. ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ఇవి ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవడం వల్ల లేక వాయువులో కలిసినందువల్ల ఏర్పడను. ఉదాహరణకి భూమిని అంటిపెట్టుకుని ఉండే ఓజోన్ ద్వారా ఫోటో రసాయనిక స్మాగ్ ఏర్పడుతుంది. దీనినే ద్వితీయ రకపు కాలుష్య కారకము అంటాము. ప్రాథమిక కాలుష్య కారకాలు సల్ఫర్ డయాక్సైడ్,

నైట్రోజన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, త్వరిత సేంద్రియ మిశ్రమములు, నలుసు పదార్థములు, క్లోరోఫోరోక్లార్బన్స్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి బయట వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనకి చాలా మందికి తెలియదు, మన గృహాలలో కూడా ఎంతో కాలుష్యము నిండి ఉంటుంది. ఈ బయట ఉండే కాలుష్య కారకాలలో సల్ఫర్ డయాక్సైడు, బొగ్గు, పెట్రోలియంలలో సల్ఫర్ మిశ్రమాలు కలిసి ఉండడంతో వాటిని మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడు ఉత్పన్నమవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సీకరణ చెందినప్పుడు NO2 అనే ఉత్ప్రోరకము ఉన్నచో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉద్భవించును, అనగా ఆమ్ల వర్షము కురియును. నైట్రోజన్ డయాక్సైడ్ అధిక వేడిగల మంటలలో ఇది ఉద్భవిస్తుంది. ఇది పట్టణాలలో పైన బూదర రంగు కప్పులాగా లేదా కిందకు వీచు ఫ్యూమ్ గాలిలాగా మనకు కనిపిస్తుంది. ఈ ఎర్ర గోధుమ రంగు విషవాయువు స్వాభావికమైన మిక్కిలి చెడు వాసన కలిగి ఉంటుంది. అలానే కార్బన్ మోనాక్సైడ్, ఇది రంగు వాసన రుచి లేని మిక్కిలి విషపూరితమైన వాయువు. సహజ వాయువు, బొగ్గు, చెక్క లేదా కట్టెలు మొదలగు ఇంధన వనరులు అసంపూర్తిగా మండుట వలన ఇది తయారవుతుంది. మన గ్రామాలలో ఎక్కువగా మరి బొగ్గుని, చెక్కల్ని, కట్టెలని ఇంధనంగా ఉపయోగించుకొని వంట మరి పిండి వంటలు ఎన్నో కూడా చేస్తూ ఉంటారు. వీటి వలన ఈ కార్బన్ మోనాక్సైడ్ మరి ఎంతో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అలానే కార్బన్ డయాక్సైడ్, ఇది మండుట వలన ఏర్పడే ఒక గ్రీన్ హౌస్ వాయువు. ఇది కూడా మరి చాలా కాలుష్యాన్ని కలిగిస్తుంది. త్వరిత సేంద్రియ మిశ్రమములు, అనగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవి మీథేన్, నాన్ మీథేన్లుగా విభజించారు. నాన్ మీథేన్లు బెంజీన్, టోలిన్, జైలిన్ అనేవి క్యాన్సర్ కారకాలని అనుమానిస్తున్నాము. వీటి ప్రభావం ఎక్కువ కాలం ఉంటే లుకేమియా అనగా బ్లడ్ క్యాన్సర్ కలగవచ్చును. అలానే నలుసు పదార్థాలు కూడా చాలా చిన్నగా అవి మన కంటికి కనపడవు, అందుకనే వీటిని నలుసు పదార్థములు అంటాం, పార్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. ఇవి సహజంగా వచ్చి అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఉత్పన్నమవుతాయి. అలానే గాలి దుమారాలు, హరికేన్స్ అలాంటివి కలిగినప్పుడు ఉత్పన్నమవుతాయి. అలానే నీళ్లు అలలుగా లేచినప్పుడు సముద్రాలను అనగా సునామీల టైంలో ఎక్కువగా ఏర్పడతాయి. పవర్ ప్లాంట్స్, అలానే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు మండినప్పుడు కూడా వెలువడతాయి. కాబట్టి పవర్ ప్లాంట్స్ లో పనిచేసే వాళ్లకు, ఆ భవనాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ కాలుష్యం వలన ఎంతో మరి హానికి గురి అవుతున్నారు. వీటిని ఏరోజోల్స్ అని కూడా అంటాము. వీటి వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వస్తున్నాయి. అలానే క్లోరోఫ్లోరోకార్బన్లు, వీటిని CFC అని అంటాం. ఇవి ఓజోన్ పొరకు హానికరములు. మన గృహాలలో ఉపయోగించే రిఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు, అలానే మరి ఎయిర్ కండిషన్ల వల్ల ఈ క్లోరోఫ్లోరోక్లార్బన్లు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి ప్రస్తుతము బ్యాన్ చేయబడిన వస్తువుల నుండి కూడా వెలువడుతున్నాయి. అలానే మనం ఈ రోజు ముఖ్యంగా బయట కాలుష్యం గురించి చాలా మందికి తెలుసు, కానీ గృహంలో ఉండే గాలి నాణ్యత అనేది చాలా అవసరమై ఉన్నది. గృహాల్లో గాలి కాలుష్యం అనేది చాలా మందికి తెలియదు. భవనాల్లో మనకి సరియైన గాలి ప్రసరణ లేని చోట్ల ఎక్కువ మంది జనం ఎక్కువ సమయం గడిపినచో వాయు కాలుష్యం గూడు కట్టుకుంటుంది. క్యాన్సర్ కారకమైన అనగా క్యార్సినోజన్, రాడాన్ వాయువు కొన్ని ప్రదేశాలలో భూమి నుండి వెలువడి భవనాలలో ఇరుక్కుపోతుంది. అలాగా ముఖ్యంగా మనం భవనాలలో ఉపయోగించే, మన గృహాలలో ఉపయోగించే తివాచీలు అనగా కార్పెట్స్, ప్లైవుడ్, మనము చెక్కలు ఉపయోగిస్తాం కదా ఆ ప్లైవుడ్ మొదలైనవి భవనాల్లో ఉండే వస్తువులు ఫార్మాల్డిహైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఇది మరి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కలిగిస్తుంది. ఇండోర్ అంటే గృహాలలో మనకి వచ్చే వాయు కాలుష్యము. అలానే మనం గోడలకు వాడే పెయింట్స్, అలానే సాల్వెంట్స్ ఎండిపోయినప్పుడు త్వరిత సేంద్రియ మిశ్రమాలను అనగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. అలానే సీసం పెయింట్స్ అనగా లెడ్ పెయింట్స్ ధూళిగా మారి ఊపిరితిత్తుల లోపలికి చేరును. గాలిని శుభ్రపరచడానికి మనం ఇండోర్ లో మనం ఎయిర్ స్ప్రేస్ కొడుతూ ఉంటాము, రూమ్ ఫ్రెషనర్స్ అంటాం వీటిని. ఈ ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ కూడా
ఎంతో కాలుష్యాన్ని కలిగిస్తాయి. అలానే మనం సువాసన కలగజేయడానికి, ఇల్లు మంచి వాసన రావడానికి అగరబత్తీలు అలానే కొన్ని వస్తువులు మనం వాడుతూ ఉంటాము. అవి వాడినప్పుడు ఉద్దేశక పూర్వకమైన వాయు కాలుష్యాన్ని మనమే కలుగజేస్తున్నాము. అలానే పొయ్యిలలో, గ్రామాల్లో ఉపయోగించే చెక్కల వలన నలుసు పదార్థములు, ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ ఏర్పడి గృహాలలో ఎక్కువగా గాలి కాలుష్యం ఏర్పడుతుంది.

అలానే రాక్షస బొగ్గు అంటాం, చార్కోల్. ఈ చార్కోల్ ని గ్రామాలలో గృహాలలో కాల్చడంతో పొగగొట్టాలు, గాలి బయటకు పోవు మార్గం సరిగా లేకపోవడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా విషపూరితమైన వాయువు. దీని వలన గృహిణీలు ప్రమాదానికి గురి అవుతున్నారు. అలానే డ్రై క్లీనింగ్ చేయబడిన దుస్తుల నుండి కూడా మనము టెట్రాక్లోరో ఎథిలిన్ అనే వాయువు విడుదలవుతుంది. అది కూడా మరి చాలా రోజుల వరకు మనకి గృహాలలో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. అలానే ప్రస్తుతం చాలా దేశాల్లో బ్యాన్ చేయబడినను గృహ నిర్మాణ రంగంలో విస్తారంగా వాడబడుతున్న రాతినార ఆస్బెస్టాస్, అది ఒక బిల్డింగ్ మెటీరియల్. ఆ బిల్డింగ్ మెటీరియల్ చాలా హానికరమైనది. దీని వలన ఆస్బెస్టాసిస్ అనే దీర్ఘకాలపు ఊపిరితిత్తులకు హాని చేసే ప్రమాదకరమైన వ్యాధి కలిగిస్తుంది. దీని వలన డిస్ప్నియా అనగా ఊపిరి ఆడకపోవుట, ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలానే వాయు కాలుష్యం వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు కలుగుతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అధ్యయనం చేపట్టారు. ఆ అధ్యయన ప్రకారం ప్రతి ఏటా వాయు కాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. అందులో 1.5 మిలియన్లు భవనాల లోపలి కాలుష్యం వలన మృతి చెందుతున్నారు. ఏటా 500,000 మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు కార్డియోపల్మనరీ వ్యాధి బారిన మృతి చెందుతున్నారని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాయు కాలుష్యం వలన ముఖ్యంగా తీవ్రమైన ఉబ్బసము, ఆస్తమా, రొమ్ము పడిసము, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల గుండె సంబంధిత జబ్బులు, ఊపిరి సంబంధిత అలర్జీలు, న్యూమోనియా వంటి వ్యాధులకు గురి అవుతున్నారు. భారతదేశంలో 1984లో జరిగిన భోపాల్ దుర్ఘటన వాయు కాలుష్య ప్రమాదంలో అతి భయంకరమైనదిగా ఇప్పటికి కూడా మనకి గుర్తుకొస్తుంది. ఈ వాయు కాలుష్య నియంత్రణకు మనం ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉన్నది. భూమిని వాడుటకు సరియైన ప్రణాళిక స్ట్రాటజీలు అందుబాటులో ఉన్నాయి. భూమిని వాడటం అంటే ఏంటంటే ల్యాండ్ యూజ్ ప్లానింగ్. ల్యాండ్ యూజ్ ప్లానింగ్ మనం కరెక్ట్ గా చేస్తే కనుక వాయు కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. భూమి వాడిక ప్రణాళికలలో ముఖ్యంగా మనం జోన్లను ఏర్పరచుకొని రవాణా వ్యవస్థను సరియైన రీతిలో ప్లాన్ చేయాలి. భూమిని సమర్థవంతంగా ప్లాన్ చేయడం వలన ప్రజల బాగు కోసమే కాక పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలు అవుతుంది. ముఖ్యంగా రోడ్ల మీద కాలుష్యం తగ్గించడానికి విహార నౌకలు అంటే క్రూయిజ్లను కొన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారు. కేరళలోని కొచ్చిలో మొదలైన ఫస్ట్ వాటర్ మెట్రో అనగా రవాణా నౌక ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. వ్యవసాయ పనిముట్టు, అలానే కలుపు తీసే పరికరాలు, కోత కోసే పరికరాలు, విత్తనాలు నాటే యంత్రాలు మొదలైనవి మాన్యువల్ గా వాడడం వలన కాలుష్యాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ తో నడిచే లాన్ ట్రిమ్మర్లు, చైన్ సాయంతో నడిచే రంపాలు, స్నోమొబైల్స్ వంటివి చిన్న పరికరాలు ఇంధన వాడుకను తగ్గిస్తాయి. ఎక్కువ శుద్ధమైన ఇంధనాలు అనగా బయో ఇథనాలు, బయోడీజిల్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వలన మనం వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే కొన్ని సాధనాలు కూడా ఉన్నాయి. మన గృహ కాలుష్యాన్ని ఇవి కొంతవరకు తగ్గిస్తాయి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిరేటర్లు లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఎయిర్ క్లీనర్ అనబడేది నలుసులను, పార్టిక్యులేట్ మ్యాటర్ ను ప్రోగు చేసే సాధనము. మనకి ముఖ్యంగా ఇళ్లలో మనకి మంచాల మీద, పరుపుల మీద ఈ నలుసు పదార్థాలు ఎక్కువగా అబ్జార్బ్ అయి ఉంటాయి. ఆ బెడ్షీట్స్ లో ఉండే ఆ నలుసు పదార్థాలని మనం తీసివేయాలంటే ఇలాంటి ప్రెస్పిరేటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే దుమ్ముని పోగు చేసే సాధనము. మన ఇంట్లోనే మనకి మూలమూలల్లో ఎంతో దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము మనం పీల్చుకున్నప్పుడు వెంటనే తుమ్ములు రావడము, జలుబు చేయడము, అలర్జీస్ రావడము మనం గమనిస్తూ ఉంటాము. ఈ దుమ్ముని పోగు చేసే సాధనాలు కూడా మనకి డస్ట్ కలెక్టర్స్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఇవి బ్యాగ్ హౌసెస్ అని కూడా అంటాము. ఇవి పెద్ద పెద్ద మోతాదుల్లో దుమ్ము పట్టడానికి వీలుగా తయారు చేస్తారు. కాబట్టి డస్ట్ అంతా అది క్యాప్చర్ చేసి మనకి ఇల్లు పరిశుభ్రంగా ఉండడానికి ఆ నలుసు పదార్థాలు ఎక్కడున్నా గాని అవి అన్ని కలెక్ట్ చేసుకుంటది కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే వెట్ స్క్రబ్బర్లు, గాలిలో మన ఇంట్లో ఉండే వాయువులో నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఉంటది. ఆ నైట్రోజన్ ఆక్సైడ్ ని ఈ వెట్ స్క్రబ్బర్స్ ఉపయోగించి మనం తగ్గించవచ్చు. అలానే త్వరిత సేంద్రియ మిశ్రమాలు అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ను కూడా తగ్గించడానికి మనం ఫ్లేర్స్ అంటే గ్యాస్ లైట్లు ఉపయోగించవచ్చు. అలానే థర్మల్ ఆక్సిడైజర్లు, అలానే క్యాటలిటిక్ ఆక్సిడైజర్లు, బయోఫిల్టర్లు, అలానే క్రయోజెనిక్ కండెన్సర్లు, అలానే వేపర్ రికవరింగ్ సిస్టమ్స్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఆమ్ల వాయువు అనగా యాసిడ్

గ్యాసును నియంత్రించుటకు ఇంధన వాయువు నుండి గంధకం తీసివేయ ప్రక్రియను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి డయాక్సిన్ అలానే ఫ్యూరాన్ నియంత్రణ చేయాలి. ఈ ఫ్యూరాన్ అనేది కూడా మనకి ఫ్రిడ్జ్ నుంచి వెలువడే రిఫ్రిజరెంట్స్ మనం యూజ్ చేస్తాము ఫ్రిడ్జ్ లో రిఫ్రిజిరేటర్ లో, ఆ రిఫ్రిజరెంట్ నుంచి ఈ ఫ్యూరాన్ బయటకు వస్తుంది. ఈ ఫ్యూరాన్ కూడా మనం నియంత్రణ చేయాలి. అప్పుడు మనం ఇంట్లో ఉండే వాయు కాలుష్యాన్ని మనం తగ్గించుకొని మనము తొందరగా ఈ రకరకాల ఊపిరితిత్తులకు సంబంధించిన, గుండెకు సంబంధించిన రోగాల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. అలానే భారతదేశంలో వాయు కాలుష్య ప్రభావము ఎంతో ఎక్కువగా ఉంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 70 లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాలు, అనగా ఇందాక చెప్పినట్లుగానే పార్టిక్యులేట్ మ్యాటర్, దీనిలో 2.5 అనేది ఒక నిష్పత్తి. ఈ 2.5 వల్ల ఎదుగుతున్న పిల్లల్లో శ్వాస నాడీ వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాయి. 2023 మార్చిలో చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య భరిత దేశాల జాబితాలో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. దీని ప్రకారం భారత్ లో సగటు సూక్ష్మ ధూళి కణాల స్థాయి ఘనపు మీటర్కు, అనగా మీటర్ క్యూబ్ అంటారన్నమాట, ఘనపు మీటర్కు 53.3 మైక్రోగ్రాములుగా ఉంది. అసలు ఇది యాక్చువల్ గా ఎంత ఉండాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇది 5 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. కానీ ఎంత ఉంది? 53.3 గ్రాములుగా ఉంది, అనగా ఆల్మోస్ట్ 11 రెట్లు అధికంగా ఉంది. కాబట్టి మనము గృహాలలో ఉండే కాలుష్యాన్ని ఎంతో నిర్లక్ష్యంగా, అది మనకి చాలా మందికి తెలియదు. గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే దీని మీద అవగాహన ఉండదు, కానీ అది చాలా ప్రమాదకరమైనది. అలానే ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 50 నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ 4వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో 50% వాయు కాలుష్యానికి పరిశ్రమలే కారణం, వాహనాల వల్ల 27%, అలానే పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17%, అలానే కట్టెలతో వంట చేయడం వల్ల 7% వాయు కాలుష్యం సంభవిస్తుంది. దీన్ని బట్టి మనం గమనిస్తే మనకి ఏమర్థం అవుతుంది? బయట పరిశ్రమల వలన, అనగా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా మరి భవనాల్లో ఉండే కాలుష్యానికి గురి అవుతున్నారు. అలానే వ్యర్థాలను తగలబెట్టడం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17% మంది ఈ వాయు కాలుష్యానికి గురి అవుతున్నారు. అలానే కట్టెలతో వంట చేయడం వల్ల 7% మంది. ఈ ఎక్కువగా కట్టెలతో వంట ఎవరు చేస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలు. ఈ కట్టెలతో వంట చేయడం వల్ల వాళ్ళ జీవన పరిమాణాన్ని, అంటే లైఫ్ సైకిల్ ని 5 సంవత్సరాలు తగ్గిపోతుంది వాళ్ళకి. అదే కనుక ఈ కాలుష్యానికి కనుక వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకపోతే కనుక వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ లైఫ్ సైకిల్ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ అనారోగ్యాలు లేకుండా వాళ్ళు చక్కగా జీవించగలుగుతారు. అలానే దేశంలో వాయు కాలుష్య నియంత్రణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పాలసీలను అమల్లోకి తీసుకొచ్చాయి. మన దేశంలో వాయు కాలుష్యాన్ని కట్టడ చేయడానికి 1981లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాల నిర్వహణ తదితరాలపై ఇందులో పలు నిబంధనలు పొందుపరిచారు. అయినా పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న 122 నగరాల్లో దాన్ని 2024 నాటికి, అంటే ఈ సంవత్సరం నాటికి 20-30% తగ్గించాలనేది ఇది పోయిన సంవత్సరం వీళ్ళ లక్ష్యంగా ఏర్పరచుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, అహ్మదాబాదు, పూణే వంటి నగరాల్లో ఆధునిక వాయు అధ్యయన కేంద్రాలు నెలకొల్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే స్టడీస్ చేస్తారనమాట. అంటే బయట ఎలాగుంది వాయు కాలుష్యం, అలానే గృహాల్లో కాలుష్యం ఎలా ఉంది అనేది అధ్యయనం చేసి పరిశ్రమల నుండి వెలువడే ప్రమాదకర వాయువులపై నిరంతర నిఘా పెట్టారు. అంటే రెగ్యులర్ గా వెళ్లి విజిట్ చేస్తూ ఉంటారనమాట. పరిశ్రమల్ని విజిట్ చేసి అక్కడ పరిశ్రమల్లో ఎలా ఉంది కాలుష్యాన్ని, దాన్ని ఎలా తగ్గించాలి అని వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటా ఉంటారు. అలానే BS6, అనగా భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ 6 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి వల్ల వాయు కాలుష్యమును మనం తగ్గించవచ్చు. అలానే పర్యావరణ హిత విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. అంటే పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందుబాటులోకి గవర్నమెంట్ తీసుకొచ్చారు. అయినా వాయు కాలుష్యం తీవ్రమవుతూనే ఉంది. విస్తృత అవగాహన కీలకాన్ని మనము జనాలలో కలిగించాలి, ప్రజల్లో కలిగించాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రజలు క్రియాశీల భాగస్వామ్యం తప్పనిసరి, అనగా

0: ఉట్టి గవర్నమెంట్ పాలసీలు చేస్తే సరిపోదు, ప్రజలుగా మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మన దేశాన్ని మనమే మనము కాపాడుకోవచ్చు. ఈ వాయు కాలుష్యము, బయట ఉండే వాయు కాలుష్యం వల్ల, అలానే మన గృహాల్లో ఉండే వాయు కాలుష్యం వల్ల మనకే ఎంతో అనారోగ్యానికి గురి అవుతున్నాము, మన లైఫ్ స్పానే తగ్గిపోతుంది, అలానే పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అవడం వల్ల మన భావితరాల వాళ్ళకి, అంటే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు కూడా అది ఎంతో హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం నడుము కట్టుకొని దీనికోసం మనం కృషి చేయాలి.
1: మీరు ఇంతవరకు గృహ వాయు కాలుష్యము, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు డాక్టర్ వి ప్రసూన గారి ప్రసంగం విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఏడాది పొడుగునా బంతిపూల సాగు గురించి వింటారు.
1: ఏడాది పొడవునా బంతిపూల సాగు విధానాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి పండగ సమయాల్లో పూల గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులు ఏ సమయంలో పూలు కావాలో ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ పండుగకు సుమారు 2 నెలల ముందుగా బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే దానికి 1 నెల రోజుల ముందు విత్తనాలను నారుమడుల్లో నాటుకోవాలి. పండుగల నాటికి చేతికి పంట రావాలంటే రైతులు ఆగస్టు మధ్యలో బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే జూలై మధ్యకాలంలో విత్తనాలను నారుమడుల్లో విత్తుకోవాలి. అయితే ఇది పండగల సీజన్ కాబట్టి, పండగలు అన్నీ నెల 15 రోజుల వ్యవధిలో వస్తాయి కాబట్టి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మనం బంతిపూలని సాగు చేసుకోవచ్చు. దీనిలో భాగంగా విత్తనాలను ఒకేసారి కాకుండా 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తుకొని 1 నెల వ్యవధితో పొలంలో నాటుకోవడం వల్ల పూలు ఒకేసారి కాకుండా నెల వ్యవధితో పొందొచ్చు. దీనివల్ల ఒకసారి మార్కెట్లో మంచి ధర పొందకపోయినా ఇంకొకసారైనా మంచి ధర పొందొచ్చు. ఈ పద్ధతిని పాటించడం వల్ల బంతి రైతులు మంచి లాభాలు పొందొచ్చు. ఈ విధానాన్నే మనం సంవత్సరం పొడవునా బంతిపూల సాగు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో జూన్ మొదటి వారం నుండి జనవరి మొదటి వారం వరకు 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తనాలను విత్తుకోవడం వల్ల జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నారును 1 నెల వ్యవధి కాలంతో నాటుకోవచ్చు. అందువల్ల మార్కెట్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా పూలని పొందొచ్చు. ఎండాకాలం తర్వాత మళ్లీ ఈ పద్ధతిని పాటించవచ్చు. ఈ పద్ధతి వల్ల మార్కెట్లో ఎక్కువ రోజులు పూలు అందుబాటులో ఉండడంతో పాటు రైతుకు నష్టం అన్నది వాటిల్లదు. నెల నెల మంచి ఆదాయంతో పాటు సంవత్సరం పొడవునా జీవనోపాధిని పొందొచ్చు. ఇక బంతిని పొలంలో నాటుకునే విధానాన్ని గనక మనం చూసుకున్నట్టయితే, మొక్కల్ని పొలంలో నాటుకునే ముందు హెక్టార్కి 25 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని కలయదున్నాలి. 25 నుండి 30 రోజులు 3 నుండి 4 ఆకులు కలిగి ఉన్న నారును నాటుకోవడానికి ఎన్నుకోవాలి. నాటుకోవడం కూడా సాయంత్రం సమయంలో చేస్తే మొక్కలు త్వరగా కుదురుకుంటాయి. నాటిన తర్వాత మొక్క కాండం చుట్టూ బాగా ఒత్తాలి. దీనివల్ల మొక్క వేర్ల ప్రాంతంలో ఏమన్నా గాలి అరలు ఉన్నా అవి మూసుకుంటాయి. నాటుకున్న వెంటనే తక్కువ మోతాదులో నీళ్లను పెట్టాలి. భారీగా నీళ్లు ఇచ్చినట్టయితే మొక్కలు కుదురుకోవు కాబట్టి నీళ్లకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక మొక్కకు మొక్కకు మధ్య నాటుకునే దూరం మనం వేసే రకం, అంటే ఆఫ్రికన్ బంతి లేదా ఫ్రెంచ్ బంతి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆఫ్రికన్ బంతికైతే ఎక్కువ దూరంలోనూ, అదే

ఫ్రెంచ్ బంతికైతే తక్కువ దూరంలోనూ నాటుకుంటాం. మన ప్రాంతాల్లో ఆఫ్రికన్ రకమైతే వరసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో, అదే ఫ్రెంచ్ బంతికైతే వరసల మధ్య మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలోనూ నాటుకోవాలి. అదే ఆఫ్రికన్ బంతి కత్తిరింపులైతే వరసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు. ఫ్రెంచ్ బంతి కత్తిరింపులైతే వరసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే కుండీల్లో కనుక మనం నాటుకున్నట్టయితే ఒక కుండీలో 2 నుండి 3 మొక్కలు నాటుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బంతిపూల సాగులో కలుపు బెడద వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి నివారణగా మొదటి నుంచే కలుపు కనిపించగానే తీసేయాలి. పంటకాలంలో 3 నుండి 4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలి. కలుపును నివారించకపోతే బంతి మొక్కలతో పోషకాలకు నీటి కోసం పోటీపడి బంతిపూల దిగుబడి, పువ్వు నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్లాస్టిక్ మల్చ్ కింద పూల సాగును ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా రైతులకు సబ్సిడీ మీద ప్లాస్టిక్ మల్చ్లను అందిస్తున్నారు. ప్రప్రథమంగా ఈ పద్ధతిని బంతిపూల రైతులు పాటిస్తున్నారు. బంతిలో ఈ పద్ధతిని పాటించటం వల్ల మట్టిలోని తేమ ఎండకు ఆవిరి కాకుండా మట్టిలోనే ఉండి మొక్కలకు అందేలా చేయొచ్చు. అంతేకాకుండా కలుపు పెరగకుండా నివారించుకుని కలుపుకయ్యే ఖర్చును మనం ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా బంతిపూల మొక్కలు ఒక ప్రధాన కాండంతో ఏపుగా పెరుగుతాయి. పక్క నుండి వస్తే 1-2 చిన్న కాడలు వచ్చి ఒక మొక్కకు ఒక్కొక్క కాడ చివరన ఒక్కొక్క పువ్వు పూస్తుంది. ఈ పరిణామం వల్ల ఒక మొక్కకి 4 నుండి 5 పూలు మాత్రమే పూస్తాయి. తద్వారా పూల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అరికట్టాలంటే ఏకైక మార్గం పించింగ్. ఈ పద్ధతిలో మొక్క 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పుడు, అంటే 30 నుండి 40 రోజుల సమయంలో, ప్రధాన కాండం చివరన 2 నుండి 3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచాలి. దీనివల్ల ప్రధాన కాండం ఎదుగుదల ఆగిపోయి పక్క నుండి కొత్త కొమ్మలు ఏర్పడతాయి. వాటి నుండి మరికొన్ని కొమ్మలు ఏర్పడి వాటి చివరన పూలు పూస్తాయి. దీనివల్ల ఒక మొక్కకు అధిక సంఖ్యలో పూలు పూసి ఎక్కువ దిగుబడి వస్తుంది. మొక్కలు కూడా గుబురుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇలా తలలను తుంచడం వల్ల శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగపచ్చ పురుగు సాధారణంగా లేత ఆకుల చివర్లలో గుడ్లను పెడుతుంది. అందువల్ల ఈ విధానం మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక బంతి సాగులో పోషక యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే చాలా త్వరగా ఎదిగే మొక్క కాబట్టి దానికి సరైన పోషక యాజమాన్యం తప్పనిసరి. అందువల్ల దుక్కి దున్నే సమయం నుంచే పోషక యాజమాన్యాన్ని మొదలుపెట్టాలి. దుక్కి దున్నుతున్నప్పుడు ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసి దున్నుకోవాలి. మొక్కలు నాటుకున్న 30 రోజుల తర్వాత ఇంకొక 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు పైపాటుగా వేసుకోవాలి. వేసే సమయంలో కలుపు ఉంటే తీసేసి పోషకాలు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక బంతి సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే బంతిని నీటిని నిల్వ ఉంచుకోగల నెలలో సాగు చేసుకోవడం ఉత్తమం. పంటకాలంలో ఎప్పుడూ ఎంతో కొంత తడి ఉండే విధంగా చూసుకోవాలి. సాధారణంగా నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి ఉంటుంది. 4 నుండి 6 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడం మంచిది. అయితే ఎంతో మంది రైతులు బంతిని బిందు సేద్యం కింద సాగు చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల మనం నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా మట్టిలో తేమలేని సమయంలో వేర్ల వద్ద నీటిని అందించవచ్చు. ఈ విధానం వల్ల మనం కలుపును కూడా నివారించవచ్చు. మొక్కలకు ఏ దశలోనైనా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి, లేదంటే ఇది పూల దిగుబడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా బంతి మొక్కల్ని మనం గట్టి మొక్కలు అని అంటూ ఉంటాము. అయితే నారు పెంచుకునే స్థాయి నుంచి పూలు కోసే వరకు కూడా ఎన్నో తెగుళ్లు, చీడలు ఈ బంతిని ఆశించే అవకాశం ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి నివారించుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు. బంతిని ఆశించే ప్రధాన తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే నారుకుళ్ళు తెగులు విత్తనం విత్తుకున్న నారుమడుల్లో ఆశిస్తూ ఉంటుంది. బంతిని ఆశించే తెగుళ్లలో ఇది ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తి నారుదశలో ఉన్నప్పుడు ఇది ఆశిస్తుంది. దీనివల్ల నారు వేర్లు కుళ్లిపోయి నారు పసుపు రంగులోకి మారి గుంపులుగా ఒకేసారి చనిపోతుంది. నేలలో తడి ఎక్కువగా ఉండి వాతావరణం వెచ్చగా ఉంటే ఇది ఆశిస్తుంది. దీని నివారణకి నారు వేసుకునే ముందే ఒకసారి సాయిల్ సోలరైజేషన్ పద్ధతిని పాటించాలి. విత్తనాలు విత్తుకోవడానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన నారుమడుల్లో నారును పెంచుకోవాలి. నారుమడిలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ఒక లీటర్ నీటికి 2 గ్రాములు

0: గ్రాముల కేప్టన్ లేదా 1 గ్రాము కార్బనేజన్ కలిపిన నీళ్లతో బెడ్లని తడుపుకోవాలి. బంతిపూలను ఆశించే పురుగుల్ని గనక మనం చూసినట్టయితే శనగపచ్చ పురుగు. ఈ పురుగులు పూల మొగ్గల మీద లేదా లేత ఆకుల చివర్లా గుడ్లను పెడతాయి. అందులో నుండి వచ్చిన లార్వా మొగ్గ పైభాగంలో ఆశించి పూల రెమ్మల్ని తింటాయి. తద్వారా పూలు వాటి ఆకారాన్ని నాణ్యతను కోల్పోతాయి. పూ మొగ్గలు కూడా విచ్చుకోవు. ఈ పురుగు గుడ్లను లేత కొమ్మల ఆకుల మీద గమనించిన వెంటనే 30 నుండి 45 రోజుల్లో చిరు కొమ్మలను తుంచేయాలి. ఇలా చేయడం వల్ల శనగపచ్చ పురుగు గుడ్లను నివారించుకోవడమే కాకుండా పక్క కొమ్మలు వచ్చి ఎక్కువ పూల దిగుబడికి తోడ్పడుతుంది. విత్తనాలను నాటుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలంలో నాటుకున్న 2 నెలల తర్వాత నుంచి పూలని మనం కోసుకోవచ్చు. మొదటి కోత నుంచి మరో 2 లేదా 2.5 నెలల వరకు కూడా పూతొస్తుంది. పూలని 3 నుండి 5 రోజులకి ఒకసారి కోసుకోవచ్చు. పూలని సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ కోసుకోవాలి. కోసే ముందు రోజు కనుక పొలానికి నీళ్లు పెట్టినట్టయితే కోసిన పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వుంటాయి. బాగా విచ్చుకున్న పూలను మాత్రమే కోసుకోవాలి. పూలను క్రమం తప్పకుండా కోయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కోసిన తర్వాత పూలని చల్లని నీడ ప్రదేశాల్లో ఉంచాలి. తర్వాత మార్కెట్ దూరాన్ని బట్టి ప్యాక్ చేసి మార్కెట్లకు తరలించాలి. స్థానిక మార్కెట్లకైతే గోనె సంచుల్లోనూ, అదే దూరపు ప్రదేశాలకైతే వెదురు బుట్టల్లో పెట్టి పైన తడి గోనె సంచితో కప్పి పంపించాలి.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఏడాది పొడుగునా బంతిపూల సాగు విధానం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

7:30 భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఎఫ్ఎం రేడియో సెట్స్లో ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అలాగే రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయి. చిత్రగీతాలు వింటారు.

8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. ఎనిమిది గంటల 45 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వినవచ్చు. రాత్రి 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శో కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నహీ కే బరాబర్ హే. ఏ ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. ఇస్ రాష్ట్రీయ సఫలతా కే లియే మే సభీ శిక్షకో బహుత్ బహుత్ బధాయి దేనా చాహుంగా.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: चुने गए सुजोग्यों प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది

పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులు పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్దరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోధామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదరేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కూల్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్షేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది.
కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల

0: అధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాల వల్ల లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డీఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఎఫ్ఎం రేడియో సెట్స్లో ప్రసారం అవుతుంది మరికొద్దిసేపట్లో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా గాజుల కృష్ణయ్య ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీత రచన ఆత్రేయ.

మీరు విన్న పాటను చిన్మయశ్రీ పద పాడారు దొంగ చిత్రానికి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను అనూప్ రుబెన్ శ్రావణి పాడారు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రానికి.

మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండి అంచనా వేసింది. వార్తల వివరాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్షం పహలే 4.5% థా, అబ్ యే డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హై. దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హై. భారత్ కో నాలెజ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా, విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో హి ఉపలబ్ధ హోతా హై.
0: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ, పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలేబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయ్ రఖ్నే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
0: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతావనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్దమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు

0: ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనెల్స్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఇండియా టుడే ఇస్ సెల్ఫ్ అష్యూర్డ్ అండ్ క్వైట్ అన్అపోలజెటిక్ అబౌట్ ఇట్. వి ఆర్ రీడింగ్ అవర్ ఇన్స్క్రిప్షన్స్ అగైన్, గోయింగ్ బ్యాక్ టు అవర్ మ్యాథమెటిక్స్, టెల్లింగ్ దీస్ స్టోరీస్ విత్ రియల్ ప్లెజర్ యాజ్ వెల్ యాజ్ రియల్ ప్రిసిషన్. దిస్ ఐ థింక్ ఇస్ వాట్ డీకాలనైజేషన్ ఆట్ టు మీన్. హ్యావ్ ద ఫైనల్ వర్డ్ అండ్ టుగెదర్ లెట్ అస్ క్యారీ ఇండియా ఫార్వర్డ్ ఇన్ టు దిస్ గోల్డెన్ ఇరా ఆఫ్ ఇంటెలెక్చువల్ స్వరాజ్.
0: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. వాతావరణం. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా, బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించారు.

0: ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దీవానా మెయిన్ దీవానా ఈ చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్, శ్రేయా ఘోషాలు ఆలపించిన గీతం

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట రంగూన్. ఈ చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్, కేకే కునాల్, విశాల్ పాడిన గీతం.

తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర

వేద్దాం ఆడ సునియ.

పరమేశ్వర చక్రధార్.

తటమందమంద గతి చలి జాత వర్షపాన దురాలే లచకత తిరకత చలత పాక చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీరా ధారా ధారాధా యమునా గే తటమంద మంద గతి చలి జా వృషపాన దురాలే లచకత తిరకత చలత పాక చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీరా ధారా ధారాధా యమునా గే తటమంద మంద గతి చలి జాత వృషపాన దురాలే లచకత తిరకత చలత బాక చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీరా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే కిరణ్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि वैश्विक अनिश्चितताओं के बीच भारत की सकल घरेलू उत्पाद दर 7.8% की तिमाही वृद्धि आर्थिक शक्ति को दर्शाती है. उन्होंने कहा कि भारत ने नीतिगत अवरोध

కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 12:10 ఉభయ కుశలోపరి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల సమస్యలు పరిష్కరించేది ఎవరు, ఈ అంశంపై సుసర్ల మాధవీ గారి ప్రసంగం, లలిత గీతాలు, ఇంకా వేప నూనె వలన కలిగే ఉపయోగాలను గురించిన విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో పాలకొల్లు భారతీయ విద్యాభవన్ గ్రీన్ ఫీల్డ్స్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 మహాదాత పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ధారా రామానంద శాస్త్రి, నిర్వహణ శ్రీ పాండురంగ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో వరిలో కలుపు తీయడానికి పవర్ వీడర్లు, సాగులో రోటో పడ్లర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం జానపద గీతం, ఇంకా ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడటం వలన ఉపయోగాలు, ఈ అంశాలు వింటారు పంటసీమల కార్యక్రమంలో. 9:30 చిత్రతరంగిణి. ఇక రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట. చిటికెడు ఉల్లాసం గంపెడు దుఃఖం కంటే చాలా విలువైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 56 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

దిస్ ఈజ్ అనౌన్సర్ మైక్ వన్ టెస్టింగ్. ద టైమ్ ఈజ్ 5 అవర్స్ 24 మినిట్స్ 14, 15, 16 సెకండ్స్ ఓవర్. దిస్ ఈజ్ మైక్ టు టెస్టింగ్. ద టైమ్ ఈజ్ 5 అవర్స్ 24 మినిట్స్.